శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 1వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 49 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి

వేదనతో పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమును జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ, రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వ శుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది, బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకం. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర స్వభావము, విజయదాయకము.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం లిప్టో ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: భక్తిరంజని కార్యక్రమంలో సూర్యదేవుని భక్తి గీతాలు వింటున్నారు

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో.

0: ఆయన చేయుడు. సాత్వికం అనేది ఒక దివ్య వరం, నూతన జన్మ వల్ల కలిగే వరం అది. మోషే సాత్వికుడే, కానీ స్వాభావికంగా సాత్వికుడు కాడు. కొన్ని సందర్భాలలో ఉగ్రుడయ్యాడు, అయినా అతడు సాత్వికుడని బైబిల్ చెబుతుంది. అతని సాత్వికం దేవుని వరంగానే అతనికి లభించింది. పేతురు సాత్వికుడు కాడు. యేసును బంధించిన వారిపై కోపించి చెవిని తెగనరికాడు. పేతురు దుడుకు స్వభావి. ఇలాంటి దుడుకు వాణిని దేవుడు ఎంతో దీనుని చేశాడు. క్రైస్తవ విశ్వాసాన్ని ఉద్ధరించడంలో పేతురు యొక్క సహనం, వీరత్వం, స్థైర్యం గణింపదగ్గవి. నూతన జన్మ అనుభవానికి ముందు పౌలు సాత్వికుడు కాదు, స్వార్థం, గర్వం, డంభం ఆయనలో కాపురం చేశాయి. సాత్వికం అనేది మన సహజ లక్షణం కాదు, నిజానికి గర్వం, డంభం మానవ స్వభావ లక్షణాలు. మనకు నూతన జన్మ అనుభవం కావాలి. అందుకే ప్రభువు మీరు క్రొత్తగా జన్మించాలి అన్నారు. అదే మానవునిలో పరివర్తన రావాలన్నది ఆయన యొక్క వాంఛ. సాత్వికం అక్కడే ఆరంభం అవుతుంది. మారవలసింది మన స్వభావం. ఇది సాత్వికానికి మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు ఎక్కడానికి కామ, క్రోధ, మదమాత్సర్యాలు అడ్డు తగిలితే భూలోకాన్ని స్వతంత్రించుకోలేము. స్వతంత్రించుకునే హక్కు కోల్పోతాము. పరివర్తనానుభవం లేకుంటే సాత్వికం అను దైవవరం లభించదు. సాత్వికం లేకపోతే స్వచ్ఛమైన సంతోషం మనకు లభించదు. సాత్వికం అంటే సౌజన్యత, సాత్వికం అంటే స్వాధీనం, సాత్వికం అంటే సాధుత్వం, సాత్వికం అంటే దీర్ఘశాంతం, సాత్వికం అంటే సహనం. ఇది ఒక విశ్వాసక్రియ. ఆయన మన హృదయంలో ఉండి మనలను సాత్వికునిగా చేస్తాడు. మన హృదయంలో ఆత్మఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అను వాణిని ఫలింపజేస్తాడు. ఇట్టి ఫలాలను కృత్రిమంగా తయారు చేయలేం. మన హృదయంలో నివసించే పరిశుద్ధాత్ముడే తన దివ్య శక్తి చేత సృజిస్తాడు. సమర్పించుకో, అప్పగించుకో, నీ జీవితాన్ని ఆయన వశం చేయి. అప్పుడు ఆయన అనుగ్రహించే సాత్వికం ఆనందం కలగజేస్తుంది.
1: మీరు ఇంతవరకు సాత్వికం గురించి శ్రీ డి. చార్లెస్ గారు వినిపించిన సూక్తి సుదర్శ

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్

0: రేపటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations, but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకి గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎలా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్

0: నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రులు అభివృద్ది చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక రచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां स्थिते भाजपा मुख्यालये भाजपा दलस्य नवनियुक्तैः राष्ट्रीय पदाधिकारिभिः सह उपवेशनम् अकरोत्. भाजपाध्यक्षं नितिन नवीनं विहाय दलस्य राष्ट्रियोपाध्यक्षाः, महासचिवाः, अन्ये पदाधिकारिणः च अपि उपवेशने उपस्थिताः आसन्. प्रधानमन्त्रिणा सामाजिक सञ्चार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् संघटनो

ఆయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గర్భిణీలు తినవలసిన తినకూడని పళ్ల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8 గంటలకి డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రకరకాల కంటి ఆపరేషన్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ గీతాలు కూడా మీరు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మీ నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు. 9:00 ప్రసారమవుతుంది వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం హృదయ రాగాలు. ఇక 10:00 జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎర్రం రాజు గారు, శ్రీమతి డి వరలక్ష్మి గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ ఎర్రం రాజు గారు. 10:21 మధ్యాహ్నం 12:10, 12:40, 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 ప్రసారమయ్యే తెలుగులో వార్తలు, 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్ని శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 4:00-5:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాన్ని శ్రోతలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 5:00 రాత్రి 8:00 శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటారు. 5:30 ప్రసారమవుతుంది జానపద సంగీత కార్యక్రమం. 5:45 తిరిగి 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 6:30 ప్రసారమవుతుంది సమాచార దర్శిని. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం, 7:45 చిత్రగీతాలు వింటారు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 వినవచ్చు లలిత సంగీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఉంటుంది స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు కూడా శ్రోతలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఎఫ్ఎం 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా శ్రోతలు ఈరోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్

0: బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లుల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं आना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो. अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ

పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్

అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నేక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోర్తో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

విభిన్నాంశాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రభాత గీతం, భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గర్భిణీలు తినవలసిన తినకూడని పళ్ళ గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల

కంటి ఆపరేషన్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. ఇంకా సినీ గీతాలు కూడా ఈ కార్యక్రమంలో మీరు వినవచ్చు. కార్యక్రమాన్ని ముందుగా ప్రబోధ గీతంతో ప్రారంభిద్దాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
1: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
8: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
8: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: ప్రకటనలు విన్నారు శ్రోతలు. ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అర్జున్ ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, హరిణి, బృందం పాడిన సినీ భక్తికి

శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గర్భిణీలు తినవలసిన తినకూడని పళ్ల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్లింగం.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
1: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
0: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
1: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉంది.
0: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ఒక స్త్రీ యొక్క జీవిత కాలంలో గర్భిణీగా ఉన్న సమయం చాలా విశిష్టమైనది, పటిష్టమైనది. అంటే ఒక కొత్త జీవికి జన్మనివ్వటానికి ఒక తల్లి పడే వేదన కావచ్చు, ప్రయత్నం కావచ్చు, బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అందులో అన్ని రకాల ఎమోషన్స్ దాగి ఉంటాయి గర్భిణీగా ఉన్నప్పుడు. ఎన్నో జాగ్రత్తలు
3: టోటల్ ఫ్యామిలీ ఎమోషన్స్ దాంట్లో
2: దాగి ఉంటాయి. కుటుంబ సభ్యులందరి దృష్టి ఆ గర్భిణీ స్త్రీ మీదే ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా, తీసుకోవట్లేదా, తింటుందా, తినట్లేదా, ఏమి తింటుంది, ఎంత తింటుంది, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ప్రతి విషయంలో కొన్ని ఆంక్షలు విధించి ఆమెను కాపాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సాధారణంగా వింటుంటాం గర్భిణీగా ఉన్నప్పుడు కనుక ఆ స్త్రీ కుంకుమ పువ్వు అనే పదార్థాన్ని పాలలో వేసుకొని కానీ, నీళ్ళలో నానబెట్టి కానీ, తాగటమో తినటమో చేస్తే పుట్టబోయే పాప కానీ

0: బాబు గాని ఒక అందమైన రంగును కలిగి పుట్టే అవకాశం ఉంటుందన్నది మనం చాలా కాలంగా వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా? శాస్త్రీయంగా రుజువు చేయబడిందా? లేకపోతే ఒక అపోహ, ఒక నమ్మకం మాత్రమేనా?
1: ఇది నా పేషెంట్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు. కొంతమంది ఇప్పుడు మనకి చాలా మంది విలేజెస్ లో వాళ్ళ హస్బెండ్ గానీ లేకపోతే వాళ్ళ మామ గానీ దుబాయ్లో ఉంటారు. మేడం, మా మామయ్య గారు ఇది పంపించారు, కుంకుమ పువ్వు మా హస్బెండ్ పంపించారు స్పెషల్, తీసుకోవచ్చా మేడం అని అడుగుతారు. సో ఎందుకు రాయి కుంకుమ పువ్వు అంటే, మేడం పుట్టబోయే బిడ్డ తెల్లకు పుడుతుంది అంట కదా. సో ఇది కొన్ని అనహాదిగా మన సమాజంలో ఈ ఒక నమ్మకం, కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతారు. సో ఇది శాస్త్రీయంగా చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మనకి కుంకుమ పువ్వు ఎక్కడెక్కువ దొరుకుతుంది? కాశ్మీర్ లో ఎక్కువ దొరుకుతుంది. సో కాశ్మీర్ లో ఉండే వాళ్ళంతా తెల్లగానే
0: ఉంటారు.
1: సో వాళ్ళ కుంకుమ పువ్వు తిన్నందుకు తెల్ల కాదు,
0: వాళ్ళకి
1: వాతావరణానికి వాళ్ళ జెనెటిక్ ఫ్రేమ్ అలా ఉంటుంది. అంతేకాని వాళ్ళు తిన్నందుకు, బట్ అది అనాదిగా వస్తుంది. మనం ఎన్ని చెప్పినా సరే నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ 80% వాళ్ళు డైలీ కుంకుమ పువ్వు తీసుకుంటారు. సో బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బిడ్డ యొక్క కలర్ అనేది అమ్మాయి అబ్బాయి అంటే భార్య భర్తల యొక్క జీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే జన్యు పైన వాళ్ళ పుట్టబోయే బిడ్డ కలర్ ఆధారపడి ఉంటుంది. తర్వాత మెలానిన్ అనే పిగ్మెంట్ ద్వారా వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అంతేగాని మనం కుంకుమ పువ్వు తీసుకోవడం మూలంగా కలర్ తెల్లగా పుట్టడము, తీసుకోకపోవడం మూలంగా నల్లగా పుట్టడం అనేది కాదు. బట్ ఇది ఒక సుగంధ ద్రవ్యం. కుంకుమ పువ్వు అనేది ఒక సుగంధ ద్రవ్యం. దాంతో ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి, అంతేగాని కలర్ కి మాత్రం అది ఉపయోగం లేదు. సో ఏం ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం ఎంత మోతాదులో తీసుకోవాలంటే సాధారణంగా 3rd month కంప్లీట్ అయినప్పటి నుంచి తీసుకుంటా ఉంటారు. 1-2 రెబ్బలు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఆ 1-2 రెబ్బలు పాలల్లో వేసుకుని తీసుకున్నట్టయితే వామిటింగ్ సెన్సేషన్, ఒకారము, వాంతి, తిప్పినట్టుగా ఉంటుంది కదా, అలాంటి సింప్టమ్స్ నుంచి కొద్దిపాటి ఉపశమనం ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఈ కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం ఆకలి కలిగించడము, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడము అలాంటివి ఈ కుంకుమ పువ్వు ద్వారా జరుగుతుంది. సో అవి తీసుకోవడం మూలంగా వాళ్ళకి కొంచెం జీర్ణశక్తి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎస్పెషల్లీ గర్భిణీగా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఎమోషనల్ అయిపోవడము, తొందరగా ఏరవడము, తొందరగా భయపడము, తొందరగా ఆందోళన చెందడము. సో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ కుంకుమ పువ్వు ద్వారా ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొంచెం తగ్గుతాయి. తర్వాత ఇప్పుడు చాలా మంది గర్భిణీ స్త్రీలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, నిద్రలేమి. పడుకునే ముందు పాలలో 2-3 రెబ్బలు కుంకుమ పువ్వు వేసుకుని, కోరువెచ్చిన పాలలో వేసుకుని పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా నిద్ర వస్తుంది,
0: నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ కోసము, మూడ్ స్వింగ్స్ కోసము, ఈ వామిటింగ్ సెన్సేషను, ఈ తిప్పినట్టుగా ఉండడం అలాంటి సింప్టమ్స్ కి ఉపయోగం ఉంటుంది. అంతేగాని కలర్ కోసం కాదు. సో మనకి మనం తీసుకునే ఆహారంతో బిడ్డ యొక్క ఓవరాల్ ఆరోగ్యం డిపెండ్ అవుతుంది, కానీ కలర్ అయితే మార్పు చెందదు. కాబట్టి మనం గర్భిణీ స్త్రీకి సమతుల్యమైన ఆహారము అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం మూలంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడుతుంది, కానీ కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో కలర్ కోసం ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం అనే దాంట్లో వాస్తవం లేదు, బట్ ఇతరత్ర ఉపయోగాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఏం చేస్తారంటే కుంకుమ పువ్వు అనేసి మార్కెట్ నుంచి తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే కెమికల్స్ కలిపిన బయట దొరికే కుంకుమ పువ్వు నుంచి మాత్రం చాలా దూరంగా ఉండాలి. సో కుంకుమ పువ్వు కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా 2-3 రెబ్బలు పర్ డే తీసుకున్నట్టయితే మిగతా ఉపయోగాలు అయితే ఉంటాయండి.
0: అంటే ఇది పుట్టబోయే బిడ్డ యొక్క రంగును మార్చకపోయినా ఒక గర్భిణీ స్త్రీకి కొంత మేలు చేసే అవకాశం
1: ఒక సుగంధ ద్రవ్యం. దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, అంతేగాని కలర్ కోసం అయితే కాదు.
0: అలాగే ఇప్పుడు వేసవి కాలంలో తాటి ముంజలు అంటుంటాం మేడం, ఎక్కువగా ఈ సీజన్ లోనే మనకు దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి, ఎవరికైనా తినబుద్ధి అవుతుంది. బయట వేడి వేడిగా ఉంటే చల్లగా ఉంటుంది కాబట్టి, సహజ సిద్ధంగా చెట్టు నుంచి వచ్చింది కాబట్టి అందరు ఇష్టపడతారు. వాటిని తీసుకోవడానికి గర్భిణీలు ప్రయత్నం చేస్తారు, ఇది ఎంతవరకు సమంజసం, తీసుకోవచ్చా తినొచ్చా అన్నది?
1: సమ్మర్ లో మనకి మన ప్రకృతి ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఫ్రూట్ ఏంటి అంటే తాటి ముంజలు. సో గర్భిణీసులు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. తాటి ముంజలు ఏదైతే ఉంటే లేత తాటి ముంజల్లో మనకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎండ వేడి నుంచి, డీహైడ్రేషన్ నుంచి ఈ తాటి ముంజలు ఆ గర్భిణీ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి వాళ్ళు తాటి ముంజల్ని తీసుకోవడం చాలా మంచిది.
0: ఓకే.
1: సో ఆ వాటర్ కంటెంట్ ఉండడం మూలంగా వాళ్ళకి వేడి నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్, డీహైడ్రేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే దాంట్లో ఉండే ఐరన్, కాల్షియము, మినరల్స్ ఏవైతే ఉంటాయో

0: బేబీకి ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత దీంట్లో మనకుండే కొంచెం షుగర్ లెవెల్స్ ఏవైతే ఉండేవో గర్భిణీ స్త్రీకి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది గర్భిణీగా ఉన్నప్పుడు కొంచెం ఇందాట మనం చెప్పుకున్నట్టుగా అంటే తినబుద్ధి కాకపోవడము, వికారము, వాంతి అవన్నీ వస్తుంటాయి కదా, ఈ లేత లేత తాటి ముంజలతోని వాళ్ళకి చాలా ఉపశమనం ఉంటుంది. ఆ దాంట్లో ఉండే కంటెంట్స్ తోని వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ చాలా తగ్గుతుంది. అయితే లేత చల్లగా ఉండే ఆ ముంజలు తింటే వాళ్ళకి తిప్పడము అది తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది. దాంట్లో ఈ తాటి ముంజల్లో ఉండే ఫైబర్ ఏదైతే ఉందో వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని కొన్ని మరీ లేతగా ఉంటాయి, ఆ లేతవి పొట్టుతో సహా తీసుకోవాలి. దాంతో వాళ్ళకి మంచి ఫైబర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. కాబట్టి అంటే ఫ్రెష్ గా మనకు అప్పుడు తాటి
1: తీసి
0: వెంటనే వేస్తారు చూడండి. అవి తీసుకున్నట్టయితే డైలీ 2-3 తాటి ముంజలు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ
1: మంచిది
0: కాదు, 2-3 తీసుకోవచ్చు. అవి లేత తాటి ముంచులు అయితే పొట్టుతో సహా తీసేసి తినచ్చు, శుభ్రంగా కడిగి. అలా కాకుండా మనకి ఆల్రెడీ వాళ్ళు తీసి బయట పెట్టి అమ్ముతా ఉంటారు, ఒకవేళ అలాంటివి తీసుకున్న శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోటి ఏంటంటే గట్టిగా ఉండే తాటి ముంజలు అంటే లేతే కాకుండా ముదిరి తాటి ముంజలతోని వాళ్ళకి కొంచెం పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అది శుభ్రత లేకుంటే మోషన్స్, వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లేత తాటి ముంజలు ఫ్రెష్గా తీసుకునేవైతే ఆ గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. సో వాటిలో వచ్చే ఎనర్జీ కానీ, వాటర్ కానీ, విటమిన్స్, మినరల్స్ ఆ గర్భిణీ స్త్రీకి ప్రొటెక్షన్ చేస్తుంది. సో అజీర్తి నుంచి కాపాడుతుంది, ఎసిడిటీ నుంచి కాపాడుతుంది, ఈ ఉకారం నుంచి కాపాడుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది. సో చాలా ఉపయోగం ఉంటాయి. కానీ తీసుకునేది శుభ్రంగా మితం మోతాదులు తీసుకోవాలి, 2-3. అంతేకాని ముదిరిపోయిన తాటి ముంజలు తీసుకోవడం
1: మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు మరో అనుమానం ఏమిటంటే అరటిపళ్ళు అన్ని సీజన్లో దొరుకుతాయి, ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మార్కెట్లో, గర్భిణి తీసుకుంటే ఎంతవరకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
0: కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, అమ్మ మా అమ్మమ్మ చెప్పింది అరటిపళ్ళు తినొద్దంట, జలుబేస్తుందంట, మంచిది కాదంట, జిగురు జిగురుగా అయిపోతుందంట, బేబీ కూడా ప్రాబ్లం అవుతుందంట, తీసుకోకూడదు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం అంటారు? మనకి ఆల్ సీజన్ మీరు అన్నట్టుగా ప్రతి సీజన్లో దొరికే ఒక అద్భుతమైన ఫ్రూట్ ఏంటంటే
1: అరటిపండు.
0: అరటిపండు శుభ్రంగా అద్భుతమైన ఫ్రూట్ అది. సో అది చాలా ఈజీగా జీర్ణమయ్యే ఫ్రూట్. సో అది పర్ డే 1-2 బనానాస్ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఉపయోగమే, చాలా ఉపయోగం. ఎందుకంటే అది ఈజీగా జీర్ణమవుతుంది. అంటే ఇప్పుడు మనకి స్పైసీ ఫుడ్ లేకపోతే ఆయిలీ ఫుడ్ అలాంటివి ఏంటంటే అజీర్తి వస్తుంది గర్భిణీకి. ఇది ఎంత స్మూత్గా ఉంటుందో తినగానే అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. సో అరటిపండు అనేది చాలా ఉపయోగం. సో మనకి అరటిపండులో సింపుల్ షుగర్స్ ఉంటాయి, అంటే గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజ్ ఉంటాయి. వాటితో ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అంటే ఇమీడియట్గా శక్తి వస్తుంది వాళ్ళకి. తర్వాత ఈ బనానాలో మనకి పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఆ పొటాషియం ఎక్కువ ఉండడం మూలంగా చాలా మందికి గర్భిణీ స్త్రీ కాలు పిక్కలు లాగడము, కాళ్ళు లాగడం అనేది చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో ఈ పొటాషియము, ఈ మ్యాంగనీసు, ఆ వాటిలో ఉండే విటమిన్ మినరల్స్తోని ఈ కాళ్ళు లాగడము, పిక్కలు లాగడము అనేది చాలా తగ్గుతాయి. తర్వాత ఈ బనానాలో మనకి విటమిన్ B12 ఉంటుంది, B12, B6. ఆ B6 ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ తగ్గు. ఇప్పుడు మనం వామిటింగ్కి టాబ్లెట్స్ ఇస్తాం కదా గర్భిణీ, అది B6. సో ఆ B6 అనే విటమిన్ ఈ బనానాలో పుష్కలంగా ఉంటుంది, వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత బనానాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ యొక్క ఉపయోగం ఏంటంటే బేబీ యొక్క వెన్నుముక తయారీకి, మెదడు తయారీకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బనానాలో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఆ విధంగా కూడా వాళ్ళకి గర్భిణీ స్త్రీకి ఉపయోగమే. తర్వాత ఈ బనానాలో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో గర్భిణీ స్త్రీలకి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బనానా తింటారో వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా తక్కువగా ఉంటుంది. సో బనానా అనేది కామన్గా దొరికి అన్ని సీజన్లో దొరికి అందుబాటులో ఉండే మనకి ఒక అద్భుతమైన ఫ్రూట్. మరి ఎవరు తీసుకోకూడదు బనానా అంటే గర్భిణీగా ఉన్నప్పుడు కొంతమందికి షుగర్ వస్తుంది, డయాబెటీస్, అలాంటి వాళ్ళకి. ఎందుకంటే దీంట్లో చక్కెర కంటెంట్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజు ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం ఈ బనానాని అవాయిడ్ చేయాలి. అంటే వాళ్ళు అంటే మరీ బాగా పండిపోయిన బనానా కాకుండా మామూలు బనానా తీసుకోవచ్చు, హాఫ్ బనానా అట్లా తీసుకోవచ్చు. బట్ బాగా పండిపోయిన బనానా అండ్ సాయంత్రం పూట బాగా మక్కిన బనానా తీసుకున్నట్టయితే కొంతమందికి జలుబు, కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి 1-2 బనానాస్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మంచిది. షుగర్ పేషెంట్స్ మాత్రం అది బనానా తీసుకోకపోవడం మంచిది. ఎందుకు అంటే ఈ వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్ కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ కోసమే వాళ్ళు బనానా తీసుకోవద్దు. మిగతా ఉపయోగాలు మనకు బీ సిక్స్,

0: ఈ ఐరన్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి బనానాలు, అరటి పండ్లు. సో రక్తహీనత నుంచి ప్రొటెక్షన్, వెన్నుపూస తయారీకి, మెదడు తయారీకి, వామిటింగ్ సెన్సేషన్కి, కాన్స్టిపేషన్కి, ఇన్స్టంట్ ఎనర్జీకి, ఇన్నిటికీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు డైలీ 1 or 2 బనానాస్ తీసుకోవడం అనేది చాలా
1: చాలా మంచిది. వీటితో పాటు ఇంకేదైనా తినకూడని పళ్ళు ఏమైనా ఉంటాయి?
0: తినకూడని పళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రూట్ పపాయ, రా పపాయ ఉంటది కదా, రా పపాయ అంటే
1: గర్భిణీ స్త్రీ తినొద్దని చెప్తారు కదా, బొప్పాయి పండు.
0: బొప్పాయి పండు ఏదంటే పండిన బొప్పాయి కాకుండా కచ్చ బొప్పాయి ఉంటుంది,
1: పచ్చిది,
0: పచ్చి బొప్పాయి
1: రంగులో ఉంటుంది
0: అది. తర్వాత పైనాపిల్ అంటే 1-2 పీసెస్ తింటే ఉపయోగమే, ఎందుకంటే మనకి పపాయాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పపాయ చాలా మంచిది హెల్త్కి, బట్ 1 or 2 పీసెస్. రా పపాయాలో ఏముంటుంది అంటే దాంట్లో మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటి ఉంటే, ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ఉండడం మూలంగా కొంచెం అబ్డోమినల్ క్రాంప్స్ అంటే పెయిన్స్ వచ్చినట్టుగా అనిపిస్తాయి. అంతేకాని అబార్షన్ అయితే కాదు, బట్ అబ్డోమినల్ క్రాంప్స్ వస్తాయి. వాటిల్లో ప్రోస్టాగ్లాండిన్ అనే పదార్థం ఉండడం మూలంగా అవి తిన్నప్పుడు పొట్టలో క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. కాబట్టి అది చాలామంది ఏంటంటే పీరియడ్స్ రావడానికి, అబార్షన్ కోసం, అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కంపల్సరీ పపాయ తింటారు. మేడం నేను పపాయ తిన్నా మేడం, నిన్న తిన్నా, మొన్న తిన్నా, అబార్షనే కాలేదని. అబార్షన్ ఏం కాదు దాంతో, కానీ కొంచెం క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. సో తినకూడని ఫ్రూట్స్ అంటే ఇవి తక్కువ మోతాదులో తినాలి. గ్రేప్స్ కూడా మనము ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే గ్రేప్స్లో బాగా పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్లో మనకి గ్రేప్స్ చాలా దొరుకుతూ ఉంటాయి, కానీ శుభ్రంగా కడిగి తీసుకుంటే మంచిది. అంతేగాని డైరెక్ట్గా తింటే దానిపైన మనకి కనిపిస్తూ ఉంటుంది వైట్ వైట్ వైట్. తినకూడని ఫ్రూట్స్ అంటే ఇక పైనాపిల్ అండ్ పపాయ, తక్కువ మోతాదులు అవి కూడా
1: తీసుకోవచ్చు.
0: ఏవైనా మోతాదులు
1: మించకూడదు,
0: బ్యాలెన్స్ డైట్ అంటాం. డైట్ చాలా ఇంపార్టెంట్, అది బ్యాలెన్స్డ్ సమతుల్య ఆహారం. అతి మంచిది కాదు, తక్కువ మంచిది
1: మంచిది కాదు. డాక్టర్ సవితారాణి గారు, మరి చాలా సంతోషం. ఒక గర్భిణీగా ఉన్నప్పుడు ఏ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ పళ్ళు తినకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే వివరాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: వైష్ణవి హాస్పిటల్
3: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
2: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
3: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు, ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీత.

0: శివ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి.

0: నా హృదయమనే ప్రేమ అండ్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొంచెం చెబుతారా?
1: ఓకే, ష్యూర్.
0: మీ ఎత్తు
1: 6 అడుగులు,
0: వయసు
1: వరద పొంగులు,
0: భాష
1: చిలిపి పలుకులు,
0: ఇంతకు ముందు అనుభవం?
1: అబ్బే అసలేదండి, మేమే దొట్టు.
0: హార్ట్ షేపులు.

0: ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి మూడు ప్రశ్నలు
1: అడగండి.
0: మీకు నచ్చే రంగు?
1: ఎరుపు.
0: ఎందుకు?
1: అది మీ పెదాల రంగు కాబట్టి.
0: మీకు నచ్చే పువ్వు?
1: రోజ్.
0: ఏ?
1: అది మీ ఒంటి రంగు కాబట్టి.
0: మీరు మొక్కే దేవుళ్ళు?
1: మీ అమ్మా నాన్నలండి.
0: అదేలా?
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462250666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి సుభాష్ చంద్రబోస్ చిత్రంలోని పాట.

0: ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రకరకాల కంటి ఆపరేషన్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు.
1: కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలిల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు

0: జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ క్యాటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్.
1: శ్రోతలకి నమస్కారం. ఈరోజు నేను కంటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ సర్జరీస్ గురించి, అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్, కళ్ళద్దాలు అంటే గ్లాసెస్ రిమూవల్గా చేయడానికి ఉండే సర్జరీస్ గురించి చెప్తాను ఈరోజు. వాటిని రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు. రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేసే సర్జరీస్. వాటిని మనకి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. వీటిలో గ్లాసెస్లో మామూలుగా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, అట్లాంటి ఎస్టిగ్మాటిజం లాంటి కరెక్షన్ చేయడానికి ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, అంటే లేసిక్, పిఆర్కే, స్మైల్ ఇలాంటి సర్జరీస్ ఉపయోగపడతాయి. స్పెషల్గా ఈ సర్జరీస్కి ఏజ్ ఉంటుందండి. ఏజ్ అంటే మనకి ఎదుగుదల, బాడీ ఐ గ్రోత్ స్టాప్ అయిన తర్వాత మనం ఈ సర్జరీస్ని అడ్వైస్ చేయొచ్చు. స్పెషల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ సర్జరీస్ని మేము అడ్వైస్ చేస్తాము. దానికి ముందు మేము పేషెంట్ యొక్క రిఫ్రాక్టివ్ పవర్, అంటే అది స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ వరకు గ్లాసెస్ పవర్ పెరగకుండా ఉండాలి, అది ఖచ్చితంగా చూస్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు ఉంటాయి, అంటే కార్నియా అని మనకి కంటిలో ఒక నల్ల పాప లాగా ఉంటుంది, మనకు ముందు నుంచి కనిపిస్తుంది, దాని థిక్నెస్ ఎంతుందో అనేది చూసి దాని ప్రకారము పేషెంట్ సర్జరీకి ఫిట్ అవుతారా లేరా అనేది చెప్తాము. ఈ సర్జరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డైలీ గ్లాసెస్ పెట్టుకునేది ఇబ్బంది ఉండదు, సో మనము పర్మనెంట్గా గ్లాసెస్ తీసేయచ్చు. స్పెషల్గా ఇది కాస్మెటిక్ సర్జరీ లాగా మనకి చాలామందికి గ్లాసెస్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు, సో ఆ గ్లాసెస్ రిమూవల్ చేయడానికి ఈ సర్జరీస్ ఉపయోగపడతాయి. సో పేషెంట్ యొక్క టెస్ట్లను బట్టి ఆ పేషెంట్కి ఏ సర్జరీ చేయాలని ఉంటుంది. కొందరు పేషెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో కొన్ని టైప్స్ ఆఫ్ సర్జరీ చేస్తాం, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ, అట్లాంటి పేషెంట్స్కి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. కొందరు వేరే ప్రైవేట్ జాబ్ చేసేవారికి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. సో దీంట్లో యాక్చువల్గా మేము ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఈ సర్జరీస్ అడ్వైజ్ చేస్తాం. ఐడియల్ ఏజ్ మాత్రం 21 ఇయర్స్ అలా ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫ్రాక్టివ్ పవర్స్ అనేవి స్టేబుల్ ఉండాలి. ఇప్పుడు అంటే కొన్ని ప్రెస్బీ లేసిక్ అని వచ్చాయి, సో ఆఫ్టర్ 40 ఇయర్స్ అప్పుడు కూడా కొందరికి గ్లాసెస్ ఇష్టం ఉండదు, వాళ్ళలో కూడా లేజర్ సర్జరీస్ చేయొచ్చు. స్పెషల్గా కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, దీంట్లో అడ్వాన్స్ సర్జరీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు పిఆర్కే అంటారు, ట్రాన్స్ పిఆర్కే కానీ, ఇట్లాంటి లేసిక్, స్మైల్, ఫెమ్టోలేసిక్స్, ఐసిఎల్స్. సో ఈ టెస్ట్లన్నీ పేషెంట్ యొక్క ఇండికేషన్స్, అంటే మనకి పేషెంట్ యొక్క టెస్ట్ల తర్వాత పేషెంట్స్కి మేము చెప్తాం ఎలాంటి సర్జరీ అయినా ఫిట్ అవుతారు. సో ఈ ట్రాన్స్ పిఆర్కే అంటే, సో ఆ నల్లపాప కార్ని అంటారు దాన్ని, దాంట్లో ఫ్లాప్ లేకుండా డైరెక్ట్గా లేజర్ చేస్తారు. దీంట్లో ఇది బేసిక్ సర్జరీ, దీంట్లో కొంచెం రికవరీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెంట్కి కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, బట్ విజన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఒక 1-2 డేస్ లేట్ ఉంటుంది. ఇది బేసిక్ సర్జరీస్. దీంట్లో ఫ్లాప్ రిలేటెడ్ అంటే మేము కొన్ని సర్జరీస్లో ఫ్లాప్, కార్నియా ఫ్లాప్ తీసి లేజర్ చేస్తాం. ఈ ట్రాన్స్ పిఆర్కేలో, ఈ పిఆర్కేలో ఏంటంటే ఫ్లాప్ లేకుండా చేసే సర్జరీ. నెక్స్ట్ సర్జరీ లేసిక్, అంటే బ్లేడ్ రిలేటెడ్ ఉంటాయి, ఇంకో దాంట్లో లేజర్ రిలేటెడ్ ఉంటాయి. దీంట్లో ఏం చేస్తామంటే కార్నియా యొక్క ఫ్లాప్ని లేపి లేజర్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాప్ పెట్టేస్తాం. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ని లేసిక్, బ్లేడ్ రిలేటెడ్ ఉంటుంది, ఫెమ్టో లేసిక్ ఉంటుంది. కొందరు పేషెంట్స్లో -7, -8 తర్వాత ఇట్లాంటి హై పవర్ ఉన్న పేషెంట్స్కి ఈ సర్జరీస్కి మేము అడ్వైస్ చేయము. అట్లాంటి పేషెంట్స్లలో ఐసిఎల్స్ అంటే లెన్స్ లోపల, కంటి లోపల లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం, అట్లాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఈ హై మయోపియా పేషెంట్స్లో, ఎక్కువ పవర్ ఉన్న పేషెంట్స్,

0: కొందరు పేషెంట్స్లో 8-10, కొందరు పేషెంట్లో 20 పవర్స్ ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్లో కూడా సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకి కొన్ని కాంట్రాఇండికేషన్, ఎందుకంటే ఎట్లాంటి పేషెంట్స్ మనము సర్జరీ వాళ్ళకు ఫిట్ అవ్వరంటే, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అంటే కెరటోకోనస్, అంటే కార్నియా యొక్క కర్వేచర్ చాలా థిన్గా ఉంటుంది, మళ్ళీ కొంచెం కోన్ షేప్ లాగా ఉంటుంది. వాళ్ళకి ఈ ఇట్లాంటి సర్జరీస్ సజెస్ట్ చేయము, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఇంకోటి కార్నియా అంటే ఆ నల్ల పాపకి ఏదన్నా ట్రామా వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏదన్నా స్కార్ ఫామ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఈ సజెస్ చేయము. దాంతోపాటు వాళ్ళకి రెటినా కానీ గ్లకోమా కానీ జబ్బులు ఉంటే ఇలాంటి సర్జరీస్కి వాళ్ళని ప్రిఫర్ చేయము. ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సర్జరీస్లో, చాలా అడ్వాన్స్ మిషనరీ వచ్చాయి. సో రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటే వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ గ్లాసెస్, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవ్రీ 6 మంత్స్కి చేంజ్ చేసుకోవాలి, 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఈ కాలంలో ఏంటంటే పిల్లలు ఈ ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ వాడడం వల్ల దూరపు చూపు ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఓన్లీ దగ్గర చూపే వాళ్ళకి డెవలప్ అయ్యి దూరం చూపుకి అందరికీ గ్లాసెస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి గ్లాసెస్ పెట్టుకొని చాలా ఇయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసమని ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్, ఈ లేసిక్, పిఆర్కే, స్మైల్ సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, గ్లాసెస్ ఉండకుండా చేసే సర్జరీస్ ఇవి. సో స్పెషల్గా మనకి మేము చదువుకునే టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, ఈ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ చూసే అవసరం చాలా తక్కువ ఉండేది. సో మాకు ఆ టైంలో ఒక క్లాస్లో 2-3 మాత్రమే గ్లాసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఎక్కువ మందికి గ్లాసెస్ రావడానికి కారణాలు ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడము, డైట్ ప్రాబ్లం కానీ, పిల్లలు ఫోన్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే గ్లాసెస్ వస్తున్నాయి, 2-3 ఇయర్స్లోనే వాళ్ళకి గ్లాసెస్ వస్తున్నాయి. వాళ్ళు లైఫ్ లాంగ్ ఈ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసము ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. పేషెంట్స్ యొక్క కార్నియా థిక్నెస్ని బట్టి, వాళ్ళ కన్ను, వాళ్ళ ఐని బట్టి మేము సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అయితే కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ 0. ఈ సర్జరీస్ మిషనరీ అని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇండికేషన్ అంటే పేషెంట్స్ ఫిట్గా ఉండి, టెస్ట్లు అయిన తర్వాత పేషెంట్ ఫిట్గా ఉంటే మాత్రం అందరు ఈ సర్జరీస్ నేను అడ్వైస్ చేస్తాను. ఈ సర్జరీస్ ప్రికాషన్స్ అంటే డ్రాప్స్, సర్జరీ తర్వాత డ్రాప్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తుందా అనేది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎవరికి మళ్ళీ రిపీట్ అద్దాలు రావడం అనేది జరగదు. అట్లాంటి టెక్నాలజీ సర్జరీస్ వచ్చాయి. సో హైపర్మెట్రోపియా, మయోపియా, సో ప్రెస్బియా, బయోపియా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరి ఉన్నా కానీ ఈ రిఫ్రాక్టివ్ సర్జరీస్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ అడ్వాన్స్ మిషనరీ టెక్నాలజీ వచ్చింది. సో భయపడాల్సిన అవసరం లేకుండా ఈ సర్జరీస్ హ్యాపీగా ఈ సర్జరీస్కి వెళ్ళొచ్చు. లేసిక్ సర్జరీస్, పిఆర్కే కానీ, లేసిక్ సర్జరీ, స్మైల్ ఇట్లాంటి సర్జరీస్ తర్వాత తొందరగా ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో విజన్ రికవరీ ఉంటుంది. డ్రాప్స్ అనేది ట్రీట్మెంట్ ఎలాగనేది వాళ్ళు సర్జరీ తర్వాత చెప్తారు. సో ఇప్పుడు మన నిజామాబాద్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో హైదరాబాద్ వెళ్లకుండా, మనీ ఎక్కువ ఖర్చు చేయకుండా, ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా మనకి రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా సర్జరీస్, ఈ అన్ని సర్జరీస్ మనకు నిజామాబాద్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దూర ప్రయాణం అంటే హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని ట్రీట్మెంట్ అయ్యేలాగా మనం నిజామాబాద్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీరు ఈ సర్జరీస్ అన్ని నిజామాబాద్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, కేటరాక్ట్, ప్యాకో, రెటీనా, లాసిక్, ఆర్ఓపి మరియు యూవియా స్పెషలిస్ట్. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమం

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవ్.

0: more medals to the country's tally at the Under-20 World Championships in Slovakia, with Mansi Latha winning silver and Tanvi Gundesh Madgum and Komal securing bronze medals. In the 68-kilogram final, Mansi was edged 1-2 by China's Qin Ling Song in a closely contested bout, settling for the silver medal. India added two medals in the bronze medal playoffs. Tanvi defeated Canada's Agnia Kraskova 10-4 in the 57-kilogram category, while Komal overcame Hungary's Eda Balaz 5-2 in the 59-kilogram division to claim bronze. In cricket, second and final test match of the series between India and host Sri Lanka will begin today in Colombo. The match will start at 10 a.m. Indian Standard Time. India won the first test by 165 runs and currently lead the series 1-0. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Pramod. BJP backs Vande Mataram's legacy, headlines the Pioneer, while Hindustan Times headlines, BJP plans drive, targets Congress in Vande Mataram resolution. The Asian Age headlines, BJP will weaponize Vande Mataram to blunt opposition attack, woo Gen Z. Almost all leading newspapers carry on the front page the story of the first meeting of the newly appointed office bearers of the BJP. The Tribune headlines, BJP forms special team for Gen Z outreach, Naveen Smriti key faces. While the Hindu says, it's about ideas, perspectives, says Modi after team Naveen meet. And finally, a story in the Sunday Tribune says, a Kangra girl and her father ace the LLB exam, securing first and third ranks respectively. Anshika Rana topped while her father Praveen Rana secured third rank. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi meets BJP's newly formed team at the party headquarters in Delhi. Party passes resolution regarding honour and protection of historic legacy of Vande Mataram. Centre notifies removal of 12-minute advertisement duration cap for television channels. India to host BRICS Sports Ministers meeting in Vishakhapatnam in Andhra Pradesh today. British parliamentarians seek UN intervention to end bloodshed in POJK by Pakistani forces. Cargo ship with 24 crew members sinks in Bay of Bengal off Odisha coast. Indian Coast Guard and Navy launch rescue operation. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani Nizamabad Kendram.
3: Akashwani Nizamabad Kendram. శ్రోతలందరికీ బాలభారతి బాలల కదంబ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మీనగర్ నిజామాబాద్ విద్యార్థులచే బాలల కదంబ కార్యక్రమం వింటారు.
4: నా పేరు రక్షిత్ రాజు. శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం, శాంతని మనోహరాయ స్వస్థాయ మంగళం, గురురాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, స్వస్థాయ మంగళం, మంగళం మంగళం, నిత్యజయ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం.
5: సంస్కృత, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈ రోజు ఒక గేయం పాడుతున్నాను. ఇంటి బంతి చామంతి, ఇంటి బంతి చామంతి, అమ్మేమో ఇంటి అవనేమో బంతి, మా పెరటిలోని మొక్కేమో చామంతి, అల్లు చల్లు జల్లు, అల్లు చల్లు జల్లు, దేవునికి పూమాలలు అల్లు, మంచితనం అంతటా చల్లు, చల్లని స్నేహపు జల్లులే చల్లు, పువ్వు నవ్వు నువ్వు, పువ్వు నవ్వు నువ్వు, ఉండాలెప్పుడు పువ్వుల ఎదగాలందరిలో నవ్వుల, ఉండాలెప్పుడు నువ్వు నువ్వుల, నువ్వు నవ్వే పువ్వుల, నువ్వు మోగే మువ్వల.
6: నా పేరు బిగ్గితికా, నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు గేయం పాడబోతున్నాను. ఉండాలే ఊరి పక్క కయ్య, కావాలో శుభ్రమైన శయ్య, పెంచాలో అందమైన పేయ, తినాలో మీసాలున్నారో అయ్యా, వేయాలో అన్నంలోనే ఆ పై రుచికి మాటలు ఎలా వేయి, ఇంటికి తెల్లని సున్నం వేయి, ఒంటిగా ఉంటే తలుపులు మూయి, ఎప్పటికీ మంచి పనులే చేయి, అందరికి సాయం అంతా చేయి, కూడే ఊరి జనంతో కయ్యం చేయాలి, ఊరి జనంతో నేయం.
7: నా పేరు సయాన్.
8: నా పేరు విఘ్నేష్.
9: ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు.

0: చేతా చెవులగు చిన్న కళ్ళ ఏనుగు తెల్ల దండపు ఏనుగు పొడవు పొడవు ఏనుగు ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్దని ఏనుగు.
1: అందరికి శుభోదయం. నా పేరు ఆరాధ్య. గీతాలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతలోని చివరి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధ్వనుర్ధన తత్ర శ్రీర్విజయోర్భూతో ధ్రువ నీతిర్ మతిర్మమ. ధన్యవాదములు.
2: అందరికి శుభోదయం. నా పేరు శ్రీనిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను సరస్వతి శ్లోకం చెప్పబోతున్నాను. శ్రీకాంచే పవిత్ర రోగో దోషో నివారణం పుణ్యం భషికం త్రిలోక పావనం శ్రీ సరస్వతి మాతకు.
3: నా పేరు ఇక్తిక. నేను 2వ తరగతి చదువుతున్నా. నేను ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేదరికాలు. అప్పుడు ఒక ముసలామె వచ్చి ఆమెకి అమ్మ దానం చేయమని అంటుంది. అప్పుడు తను కొన్ని బియ్యం తీసుకొని వచ్చి తనకు దానం చేస్తుంది. అప్పుడు ఆ ముసలామె వెళ్ళిపోతుంది. తరువాత ఇంకో రోజు ఆ ముసలామె నాకు కొంచెం దానం చెయ్యరా అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు తాను ఇంట్లో లేదు, తను మార్కెట్ కి వెళ్ళింది. అప్పుడు ఆమె కూడా వెళ్ళిపోయింది ముసలామె. అప్పుడు తను తిరిగి వచ్చి తన ఇంటికి తాళం తీసి లోపలికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ఆ ముసలామె కూసింది. అప్పుడు ఆ అమ్మాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానం చేసింది. ధన్యవాదాలు.
4: క్షిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య భక్తి తోడు నీకు నేను పతి పూజ సేతురా తొలతా నీకు పూజ సేతు కల్తాలన్నీ మా పుమ ఉండ్రాలతోటి నీకు దండిగా పూజ సేతు దయతోటి నాకు నీ దర్శనము ఇయ్యారా.
5: నేను 2వ తరగతిలో చదువుతున్నాను.

0: నా పేరు విరాట్. నేను 2వ తరగతి చదువుతున్నాను. బాబో అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేదు చిక్కు లెక్క, బాగుంది పక్షి లెక్క.
1: నా పేరు భవిష్. అక్కకు చుక్కకు కావచ్చు, మగకు బుగ్గకు కావచ్చు, పచ్చకు మచ్చకు చావచ్చు, బజ్జీకి బుజ్జీకి చావచ్చు, చెట్టుకు బొట్టు కూడా.
2: నా పేరు అతిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. లడ్డుకు బిడ్డకి దావచ్చు, కన్నముకు వన్నముకు అనవచ్చు, అత్తకు దొత్తకు తావచ్చు, ఎద్దుకు మొద్దుకు దావచ్చు, అన్నకు వెన్నకు నావచ్చు, అప్పుకి పప్పుకి పావచ్చు, సబ్బుకి మబ్బుకి దావచ్చు, అమ్మకి బొమ్మకి మావచ్చు, పొయ్యికి నెయ్యికి యావత్తు, తల్లికి చెల్లికి లావచ్చు, అవ్వకు బువ్వకు వావచ్చు.
3: పేరు రిష్వంత్.
4: నా పేరు రేవాంత్. ఒత్తుల పాట చెప్పబోతున్నాను. విమర్శ స్పర్శ శావత్తు, కస్సుకు బుస్సుకు సావత్తు, ఆహాకు ఊహకు హావత్తు, కళ్ళకు ముళ్ళకు అలావత్తు.
5: నా పేరు రిష్. హలము నేనే పత్తెడను, పొలము నేనే దున్నెడను, సేద్యం చక్క చేసేడను, పంటలు బాగా పండించడను, నేనెవరిని రైతు.
6: నా పేరు విశ్రుత్. నేను 2వ తరగతి చదువుతున్నాను. వెలుగులేదు కానీ వెన్నెన్నె కురిపిస్తా, నా కోసం సంద్రమే ఎక్సేలాగా చేస్తా, అమ్మమ్మ కథలన్నో మీకోసం చెప్పిస్తా, పైనున్న ఆటలన్నో మీకోసం ఆడిస్తా, ఎవరది చందమామ.
7: ఆకాశం మామబ్బు అందానికి సబ్బు, రొట్టెలో నరుగు చేలో గడ్డి దొవ్వు, ముగ్గు మీద గొబ్బి మంచిగా వెలుగు అబ్బి.
8: నేను ఒక గడం చెప్తున్నా. ఉపాధ్య బెండపయ్య నీకంటూ నేనే, కమ్మటి పప్పయ్య, పెసర పప్పయ్య.

0: రెండవ తరగతి చదువుతున్నాను. ఆదివారం పుట్టిన బాలుడు అద్భుతంగా చదువుతారు. సోమవారం పుట్టిన బాలుడు సత్యముడే పలుకుతాడు. మంగళవారం పుట్టిన బాలుడు మంచి పనులు చేస్తాడు. బుధవారం పుట్టిన బాలుడు బిడ్డ మంటుడై ఉంటాడు. గురువారం పుట్టిన బాలుడు పరోపకారం చేస్తాడు. శుక్రవారం పుట్టిన బాలుడు సహనం కలిగి ఉంటాడు. శనివారం పుట్టిన బాలుడు శాంతముగా ఉంటాడు.
1: నా పేరు వర్షిణి, నేను 2వ తరగతి చదువుతున్నాను. ముక్కు మీదకి ఎక్కువ రెండు చోడు నొక్కు, నొక్కు నిక్కల సొక్కు, జారిందంటే పుట్టొక్కు, ఏమిటది కళ్ళద్దాలు.
2: ఆ పేరు విష్ణుత, నేను 2వ తరగతి చదువుతున్నాను. నా పేరు బుజ్జి, కావాల నాకు బజ్జి, వచ్చారు మా వజ్జ, తెచ్చి ఇచ్చారు పూల సజ్జ.
3: నా పేరు హ్యాన్స్, మన దేశానికి పేరు భారత దేశము. మన దేశానికి హిందూ దేశము, భారత వర్షము, భారత ఖండం అనే పేర్లు కూడా ఉన్నాయి. తూర్పు దిక్కున బంగాళాఖాతం అనే సముద్రం ఉంది. పడమల దిక్కున అరేబియా మహాసముద్రం ఉంది. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రం అనేది ఉంది. అవి మన దేశానికి ఎదురుగా ఉన్నాయి.
4: అన్నం సున్నం తెలుపు, వెన్న పూస తెలుపు, సన్న జాతి తెలుపు, వెన్నెల వెలుగు తెలుపు.
5: నా పేరు వైష్ణవి. తెలుగు నెలలో మొదటిదైన చైత్రమాసపు తొలి రోజున వచ్చే పండుగ ఉగాది. దీనిని సంవత్సరముఖి, సంవత్సరాది, యుగాది అనే పేర్లతో పిలుస్తారు. ఈ రోజున ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు అనే షడ్రుచులతో కూడిన పచ్చడిని త్రాగుతారు. దీనిలోని పదార్థాలు వేపపూత, మామిడి ముక్కలు, చింతపండు, బెల్లం, కారం, ఉప్పు మొదలైన పదార్థాలతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. దీనినే ఉగాది పచ్చడి అని అంటారు. ఈ రోజున ఏడాదంతా జరగబోయే విషయాలను తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది.
6: నా పేరు తన్విష్, నా పేరు పెసర పప్పయ్య, ఉండ్రాల మీదకి దండు బోయ, ఎలుక వాహనంకి రావయ్య.
7: నా పేరు ఫెల్సి.
8: నా పేరు అకీఫ్.
7: మేము 3వ తరగతి చదువుతున్నాము. మేము ఈ రోజు కొన్ని పొడుపు కథలు చెప్తున్నాము. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనుమళ్ళు మంచి ముత్యాలు, ఏమిటది?
8: పనస పండు.
7: టక్కు టక్కు తలుపు, చూచుట కొంత నిక్కు, చెవులు రెండు పుట్టినకు, పడిందంటే పుట్టుకో, ఏమిటది?
8: కళ్ళజోడు.
7: కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కా, ఏమిటది?
8: కన్నులు.
7: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది?
8: చల్లకవ్వం.
7: తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో చల్లడం, నోటుతో ఏరడం, ఏమిటది?
8: పుస్తకము.
7: అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, ఏమిటది?
8: పిల్లల గ్రోవి.
7: రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారు కానీ లెక్క పెట్టేవారు లేరు, ఏమిటది?
8: నక్షత్రాలు.
9: నా పేరు మణి తేజ, నేను 4వ తరగతి చదువుతున్నాను. అహహహా, నీవు వెనకకు వెళ్ళు, పిల్లలు ఏమీ తెలియదు, ఇలాగే వస్తారా? ఈ మాలను తెచ్చాను, నా మాల బంగారంది, ఎందుకంటే నా వద్ద చాలా డబ్బులు ఉన్నాయి. డబ్బులు అంటే అన్ని ఉంటాయి. అహహహా, నేను మందిరం లోపలికి వెళ్ళి వచ్చాను, తెంపిన వారి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి?
10: నా పేరు సిద్ధార్థ్, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెబుతున్నాను. వసుతం వసుతం దేవం కంచచారుణ మద్దినం, దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
11: నా పేరు శాన్వి. మేమే పూల రేకులం, మేమే పూత వెలుగులం, మేమే బావికి వారసులం, మేమే భావికి వారసులం, మేమేలే మేమేలే మేమేలే.
12: అన్విత. స్వాతి చినుకులం మేమేలే, చిరు మొలకలం మేమేలే, రూపుగొన్న ఇంద్రధనుసులం, అందమైన ఆమనులం, మేమేలే మేమేలే మేమేలే.
13: నా పేరు భవిష్య. సర్వ మమతల సారము, ఎల్ల మమతల రూపము, ముద్దు మురిపెం మేమేలే, ముచ్చట శుడులు మేమేలే, మేమేలే మేమేలే మేమేలే.
14: నా పేరు ఋత్విక్. విశ్వ మానవతమే చాటదము, వసుదము ఏకం చేసెదము, సాహసము మా ఆయుధము, సామరస్యమే ఆశయము, మేమేలే మేమేలే మేమేలే మేమేలే మేమేలే మేమేలే. ధన్యవాదములు.
15: నా పేరు

0: సాత్విక, నేను గేమ్ మిరపగింజ చూడ మీద నల్లగా నుండు కొరికి చూడ జురుకుమను సజ్జన గురువాని సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ.
1: నా పేరు కమల, నేను భగవద్గీతలోని శ్లోకం చెప్పబోతున్నాను. జన్మ కర్మ సమేతి వ్యమేవమేవతి తత్వదేవం పునర్జన్మ నైతి మామేతి శోచన అహం సర్వస్య ప్రభవు మత్త సర్వం ప్రవచతే ఇది మత్వా వజంతే మం బుద్ధ భావ సమన్విత.
2: శ్రీ, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను గేయం చెప్పబోతున్నాను. పుడమిని చూసి కడలిని చూసి పట్టుదలనే నేర్వాలి, ఆశించినది అందేదాకా మొదలని వాడే ఉత్తములు సదాశయాలకి అంకితమే. క్రమశిక్షణతో మెలగాలి, ఇడుములు ఎన్ని ఎదురైనా అడుగులు ముందుకు వేయాలి, అదరక బెదరక సాగాలి, అనుకున్నది సాధించాలి.
3: నా పేరు హేమశ్రీ, నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక వృక్షం, ఆ వృక్షంలో ఒక కాకి. ఆ కాకి మంచి గుణాలు కలిగినది. అది మరియు జింక స్నేహితులు. అడవిలో ఉన్న మిగిలిన జంతువులు స్నేహం అంటే ఇలా ఉండాలి అని గొప్పగా చెప్పేవారు. అయితే ఒకరోజు ఒక నక్క ఆ జింకను చూసి, ఇది ఎంత ఆరోగ్యంగా మరియు బలంగా ఉందో, నేను దీన్ని ఎలాగైనా తినాలి అని అనుకొని జింక దగ్గరికి వెళ్ళి, జింక జింక, నేను మీ స్నేహం నువ్వు కాకి స్నేహం గురించి గొప్పగా విన్నాను, నేను కూడా మీతో స్నేహం చేశాను అని అంది. జింక సరే అని కాకి దగ్గరికి వెళ్ళి, కాకి కాకి నక్క కూడా మనతో స్నేహం చేస్తుంది అని అంది. కాకి వద్దు వద్దు జింక అని అంది, ఎందుకంటే నక్క జిత్తుల మారిది మరియు మనల్ని మోసం చేస్తుంది అని కాకి అంది. కాని జింక కాకి మాటలు పట్టించుకోకుండా నక్కతో స్నేహం చేస్తుంది. అయితే నక్క ఒకరోజు కాకి లేని సమయాన్ని చూసి జింకను ఒక పొలం దగ్గరికి తీసుకువెళ్ళింది. అయితే ఇలా అంది, జింక జింక ఈ పొలంని చూడు ఎంత పచ్చగా ఉందో, నువ్వు దీన్ని తిను అని అంటుంది. అయితే అప్పుడు ఒక వల జింక పైన పడుతుంది. అప్పుడు నక్క గురుగురు ఉన్న ఆకుల మధ్యలోకి వెళ్ళి దాసుకుంది. అయితే అప్పుడు ఒక రైతు దొడ్డు కర్ర పట్టుకొని వస్తుండు. అప్పుడు కాకి స్నేహితులన్నీ వెతుకుతుంటే అప్పుడు జింక కనిపించలేదు. నీ నక్కనే ఈ పని చేస్తుంటుంది అని వెతుక సాగింది. అప్పుడు ఒక వలలో జింక చిక్కునట్టు కనిపించింది. అప్పుడు జింక దగ్గరికి వెళ్ళి, జింక జింక నువ్వు నేను చెప్పినట్టు నటించు అని అంది. అయితే కాకి జింక చెవిలో ఇది చెప్పింది, జింక జింక నువ్వు చనిపోయినట్టు నటించు, అయితే ఆయన వచ్చి వల విప్తాడు, నువ్వు పరిగెత్తు అని అంది. కాకి చెప్పినట్టే జింక చేసింది. అప్పుడు రైతు వచ్చి ఎంతసేపు అయిందో వలలో చిక్కి అని వల విప్పాడు. అప్పుడు జింక పరిగెత్తింది, ఆ చేతులు నా దొడ్డు కర్రని విసిరాడు. జింక తప్పించుకుంది, గురు బుగ్గురు ఉన్న ఆకుల మధ్యలో దాక్కున్న ఆ నక్కకు తాకి నక్క ప్రాణాలు విడిచింది.
4: నా పేరు భవ్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను వసంత మాసం గురించి చెప్పబోతున్నాను. వసంత మాసం వచ్చింది, వసంతకు అందం తెచ్చింది, వర్ణాలెన్నో ఇచ్చింది, కోకిల పాటను తెచ్చింది.
5: నా పేరు మనస్వి, నేను 4వ తరగతి చదువుతున్నాను. గ్రీష్మ ఋతువు వచ్చింది, మెండుగా ఎండలను తెచ్చింది, మల్లెలతో మురిపించింది, నీటిని ఆవిరి చేసింది.
6: పేరు హర్షిక, నేను వర్ష ఋతువు గురించి చెబుతున్నాను. వర్ష ఋతువు వచ్చింది, నీటిని బాగా ఇచ్చింది, వాగులు వంకలు నింపింది, గొడుగుల్ని బయటకు తెచ్చింది.
7: నా పేరు సార్షిత, నేను శరద్ ఋతువు గురించి చెప్పబోతున్నాను. శరద్ ఋతువు వచ్చింది, చల్లని వెన్నెల తెచ్చింది, పెద్ద పండగలనే తెచ్చింది, దివ్యల వెలుగులు విరజిమ్మింది.
8: పేరు ఋత్విక, నేను హేమంత ఋతువు గురించి చెప్పబోతున్నాను. హేమంత ఋతువు వచ్చింది, బంతి పూలనే పూయించింది, సంక్రాంతి పండుగ తెచ్చింది, సంపదలు ఎన్నో ఇచ్చింది.
9: నా పేరు శాస్త్ర, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను శిశిర ఋతువు గురించి చెప్పబోతున్నాను. శిశిర ఋతువు వచ్చింది, చలితో ప్రాణులను మనకిచ్చింది, చెట్ల ఆకులను రాల్చింది, వాటిని మూలుగా చేసింది.
10: విక్రమ, నేను ఈ రోజు పద్యం చెప్పబోతున్నాను. మేడి పండు చూడ, మేలి మయ్యండును పుట్ట విచ్చి చూడ, పురుగులుండు బిరికి వాణి మది, బింకమీ లాగురా విశ్వదాభిరామ వినురవేమ. భాగం పైకి ఎంతో అందంగా కనిపించే మేడి పండులో పురుగులున్నట్టు

0: పైకి దైవవంతుడిగా కనిపించే పిరికి వాణి మదిలో భయం ఉంటుంది.
1: నా పేరు మన్విత్. ఈ రోజు నేను పద్యం చెప్పబోతున్నాను. కులములోనొకడు గుణవంతుడున కులము విలయవాణి గుణము చేత వెలయు వలములోన మలయజమున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ.
2: శుభోదయం అందరికి. నా పేరు అరవింద్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్యం చెప్పబోతున్నాను. విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాదు. కులను హంసల కడ కుక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ.
0: నా పేరు విహన్విత. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పుతున్నాను. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలకు బెలుకు రాలు తట్టడేలా చెట్టు పద్యమర జాలర ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ.
3: నా పేరు ఆర్ ఋత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు పద్యం చెబుతున్నాను. విద్య లేనివాడు విద్యార్థుల చెంత నుండినంత పండితులు కాలేడు. కులన హంసల కడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ.
4: నా పేరు వెంకటయ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. పెట్టి పోయలేని నట్టి నరుల భూమి బుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ.
5: నా పేరు హరి ప్రకాష్. నేను ఈరోజు పద్యం చెప్పబోతున్నాను. నిపగించ చూర మీద నల్లగా ఉండు కొరికి చూరలోన జురుకు మనును సజ్జను రఘువారి సారమిత్రుండుర విశ్వదాభిరామ వినురవేమ.
6: అందరికీ శుభోదయం. నా పేరు సాక్షి. నేను 4వ తరగతి. ఈరోజు మన ధ్యేయం చెప్పబోతున్నాను. ఒక్కటేరా తెలుగుదేశం ఒక్కటేరా తెలుగు భాష ఎక్కడున్నా తెలుగులందరూ ఒక్కటేరా ఒక్కటేరా. అరకులోయల్ల గాలికొండ హైదరాబాద్ గోలకొండ కనిపి కట్టెను తెలుగు తల్లి కంఠసీమన పూల ఒక్కటే గోదావరి నది ఒక్కటే కృష్ణా నది రెండు నదులుగా తెలుగు జాతి గుండెలో ఒకటైనవి. సాగరం ఒక వైపున నిజం సాగరం ఒక వైపున తెలుగు తల్లికి వీచు చల్లని అలలవి వన అందమొప్పగా ఎదలు ఎదలు కూచి కట్టిన ఏకతాసే తువ్వుల మీద కదిలిని వచ్చే అభ్యుదయ చక్రాల కిరుదం స్వాగతమును.
7: నా పేరు బీరిషిక. నేను ఈరోజు పద్యం చెప్పబోతున్నాను. అన్ని దానముల నన్న దానమే గొప్ప కన్న తల్లి కన్నా ఘనము లేదు ఎన్న గురుని కన్నా నెకుడు లేరయ విశ్వదాభిరామ వినురవేమ.
8: నా పేరు నేను 4వ తరగతి. నేను పద్యం చెప్పబోతున్నాను. జరిగిపోయే కాలంని నిన్న అని అంటాను. జరుగుతున్న కాలమును వర్ధమానము అని అంటారు. జరిగిపోయే దానిని కాలము అని అంటారు.
9: గాయత్రి. నేను 4వ తరగతి చదువుతున్నాను. శ్రవణ కుమారుడి కదా. శ్రవణ కుమారుడు ఒక చిన్న పిల్లవాడు. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు వృద్ధులు అంధులు పైగా బలహీనులు. ఒకరోజు శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు శ్రవణ కుమారుడికి అడిగారు ఇలా. శ్రవణ కుమార మనము కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని వద్దాం. సరే అమ్మా మనము వెళ్ళి దర్శించుకొని వద్దాం అని శ్రవణ కుమారుడు అన్నాడు. వెళ్తూ ఉండగా మధ్యదారిలో శ్రవణ కుమారుడి తల్లిదండ్రులకి దాహం వేసింది. అప్పుడు శ్రవణ కుమారుడు ఒక మట్టి కుండ తీసుకువెళ్లి చెరువు వద్ద నీళ్లు తీస్తూ ఉండగా శబ్దం వలన దశరథ మహారాజు అక్కడ ఒక జంతువు నీళ్లు తాగుతుందేమోనని బాణం వేశాడు. ఆ బాణం శ్రవణ కుమారుడికి తగిలింది. దశరథ మహారాజు వెళ్లి చూడగా అక్కడ శ్రవణ కుమారుడు ఉన్నాడు. శ్రవణ కుమారుడు చెప్పాడు ఇలా. మహారాజా, ఇక్కడున్న నీటి కుండని మా తల్లిదండ్రులకి ఇవ్వండి, వారు దాహంతో ఉన్నారు అని చెప్పి శ్రవణ కుమారుడు చనిపోయాడు. దశరథ మహారాజు నీటి కుండను తీసుకువెళ్లి ఇస్తూ ఉండగా శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు మా కుమారుడు ఎక్కడా అని అడిగారు. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు మా కుమారుడు ఎక్కడా అని అడిగితే దశరథ మహారాజు చెప్పాడు ఇలా. శ్రవణ కుమారుడు నా బాణం వలన చనిపోయాడు అని చెప్పగానే శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు శాపం పెట్టారు ఇలా. మేము ఎలా అయితే మా పుత్రుడిని కోల్పోయి బాధపడుతున్నామో అలాగే నీవు కూడా నీ పుత్రుడిని కోల్పోయి బాధపడతావు అని శాపం పెట్టారు.
10: నా పేరు శ్రీశాంత్. ఒక చీమ ఒక పావురం కలిసి మెలిసి ఉండేవి. ఒకనాడు చీమ కాలు జారి చెరువు నీటిలో పడింది. అది చూచి పావురం చీమ చెంత ఒక ఆకును వేసింది. ఆ ఆకు సహాయంతో చీమ నేల మీదికి చేరింది. చీమ

0: మాకు గడిచింది.
1: శుభోదయం, నా పేరు సాయి చరణ్. నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక కాకి ఉంటుంది. ఆ కాకి దాహం వేసింది. ఆ కాకి దాహం వేయడం వలన మీదకు వెగిరి నీటి కోసం వెతికేటప్పుడు ఒక కుండ కనబడుతుంది. ఆ కుండలో కొన్ని నీళ్లు ఉండటం వలన ఆ కాకి పట్టలేదు. అందువలన పక్కనే ఉన్న బండరాయిలను తీసుకొని ఒక్కొక్కటిగా కుండలో వేసింది. ఆ నీరు కొంచెం కొంచెంగా మీదకి వచ్చింది. ఆ కాకి నీళ్లు తాగి వెళ్ళిపోయింది.
2: శ్రోతలు, ఇంతవరకు వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మి నగర్ నిజామాబాద్ విద్యార్థులచే బాల భారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు.
3: మీరు ఇంతవరకు బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మి నగర్ నిజామాబాద్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు. ఇప్పుడు ఓ పాట విందాం.

ఈ ఉదయం ప్రసారంలో 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజ్ గారు, శ్రీమతి డి వరలక్ష్మి గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ ఎర్రంరాజ్ గారు. వినడం మర్చిపోకండి ఈ ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి సింధూర పువ్వు. ఈ చిత్రంలో నుంచి మా పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ సీఎం రోడ్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, రవి, సునీత, శోభా, శ్రీధర్ వీరంతా కోరుతున్న పాట కార్యక్రమంలో మొదటి పాటగా ఇప్పుడు వినేద్దాం.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి బాలనాగమ్మ. ఈ చిత్రం నుంచి విరిసింది వింతహాయి. ఈ పాటని ప్రసారం చేయండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, ఇంకా మరికొంతమంది శ్రోతలు ఇదే పాటని కోరుతూ రిక్వెస్ట్ని పంపించారు. వారి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించండి. మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాటతో మాకు మెసేజ్ చేయండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాన ఈ చిత్రంలో నుంచి పాటని మాకోసం ప్రసారం చేయండి అంటూ నిర్మల్ జిల్లా తానూర్ మండలం నుంచి రమేష్, శంకర్, సులోచన, అనసూయ, జ్ఞానేశ్వర్, రవి, యోగేష్ రిక్వెస్ట్ పంపించారు. వారు కోరుతున్న పాట ఇది.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: మీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
10: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు.

0: ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
0: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
0: ఈ రోజు సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున
2: ఆర్బిఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కూడా మెసేజ్ చేయాలనుకుంటే, మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 2450066 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ని పంపించండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహానగరంలో మాయగాడు. ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి మాకోసం అంటూ కోరుతున్న వారు నిజామాబాద్ జిల్లా మోటార్ మండలం తిమ్మపూర్ నుంచి దాసర్ రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, వినోద్ వీరంతా కోరుతున్నారు ఈ పాటని.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రొవిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8:00 మీరు వినవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇప్పుడు వినండి. కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ చిత్రంలో నుంచి పాట. ఈ పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ నిజాం నిర్మల్ జిల్లా నర్సాపూర్జీ గ్రామం నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేసింది.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు కూడా వినాలనుకుంటే 2450066 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీ ఊరు పేరు, సినిమా పేరు, పాట వివరాలతో మెసేజ్ చేయండి. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
0: ఇల్లాలు ప్రియురాలు తర్వాతి పాట ఈ సినిమాలోంది. ఈ సినిమాలో నుంచి ఆదివారం అర్ధాంగికి అనే పాటను మా కోసం ప్రసారం చేయరా అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, మీరు అడిగిన పాట వచ్చేసింది. వినంజయ్.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 7:30 నిమిషాలకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడే నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం

0: ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా, మోతిబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ చిత్రాల నుంచి పాటను ప్రసారం చేయండి మా కోసం అంటూ నందిపేట్ వన్నెల్కే నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంష్ రిక్వెస్ట్ పంపించారు మీకోసం ఈ పాట.

0: హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి దళపతి. ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి, మాకోసం ఈ పాటను వినిపించండి అంటూ అమృతాపూర్ నుంచి సీతారాం, నాగవేణి, వర్షిత, విశాల్ రిక్వెస్ట్ పంపించారు. మీరు అడుగుతున్న పాట ఇప్పుడు వచ్చేస్తుంది.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 మీరు వినవచ్చు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రేమ్నగర్ నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మడకశీర నుంచి రాజు, భాగ్యమ్మ, అరవింద, సుమిత్ర రిక్వెస్ట్ పంపించారు. వారంతా కోరుతున్న పాటని

దగ్గర తిరిగాయి. నేను పాడితే అందరి ఒళ్ళు వంతలు పాడాయి, నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి. నేను పాడితే అందరి ఒళ్ళు వంతలు పాడాయి, నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, తెల్లవారితే వెనక నజేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్.

నాచేటందుకే పై పై నవ్వులు ఉన్నాయి. మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను.

కడవులున్నాయి, కడవులు మధురం చేసే చందుకే మధువులు ఉన్నాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి, బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసాయి. అగ్గి పుల్ల గీచేసాయి, నీలో సైతాన్ తరిమేసాయి. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను లోక

హృదయరాగాలు కార్యక్రమంలో చివరి పాటగా వినండి డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాట. ఈ పాటని మా కుటుంబ సభ్యులందరి కోసం ప్రసారం చేయండి అంటూ ఆర్మూర్ రామ్నగర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, లవి, ప్రీతి, శకుంతల, ఇంకా గౌరవ్, అనురాధ, వికాస్, త్రిష, శ్వేత రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో చివరి పాటగా ఈ పాట.

హృదయ రాగాలు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎర్రం రాజు గారు, శ్రీమతి డి వరలక్ష్మి గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ ఎర్రం రాజు గారు.

56 ఏళ్ల కిందట బుడిబుడి అడుగులతో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే స్థాయికి ఎదిగింది. ఇస్రో ప్రయోగించే రాకెట్ల నుంచి ఉపగ్రహాలను పంపేందుకు ఎన్నో దేశాలు వరుస కడుతున్నాయి. 1969 సంవత్సరంలో తుంబా నుంచి చిన్న చిన్న సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంతో నిర్ణయాత్మక దశకు చేరింది. అక్కడి నుంచి చంద్రయాన్ 3 ప్రయోగ విజయం వరకు ఎన్నో మార్లు దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.

0: అంతరిక్ష పరిశోధనల్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న భారత్ నేడు తన 3వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. చంద్రయాన్ 3 ప్రయోగ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా భారత ప్రభుత్వం 23వ తేదీని నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ జాతీయ అంతరిక్ష దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం చంద్రయాన్ చంద్రుని సరిహద్దును అన్వేషించడం.
1: రెండు వేల 2023లో ఇదే రోజున అంటే ఆగస్టు 23న చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా విక్రమ ల్యాడర్ను చంద్రుని దక్షిణ ధృవం వద్ద సేఫ్ ల్యాండింగ్ చేసింది. ఈ విజయంతో భారత్ చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. దీంతో పాటు చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా కాలుమోపిన యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా తరువాత 4వ దేశంగా భారత్ అవతరించింది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారతదేశం నిలిచినందుకు గుర్తుగా ఈ ల్యాండింగ్ సైట్కు శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు.

అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్ 3 విజయాన్ని స్మరించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

0: చంద్రయాన్ 3 ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి తెలుసుకుందాం.
1: 2023 జూలై 14 ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LV-M3/M4 ర్యాకెట్ చంద్రయాన్ 3 విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టింది. మొత్తం 5 సార్లు భూకక్షా వేగం పెంచుతూ చివరికి 1 ఆగస్టున ట్రాన్స్లూనర్ ఆర్బిట్లో ఉంచారు.
0: 5 ఆగస్టున చంద్రయాన్ 3 చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. 17 ఆగస్టున ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరుపడింది. 23 ఆగస్టున ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుని చందమామ ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. ల్యాండర్ క్రమంగా చంద్రుడి 150 మీటర్ల ఎత్తుకు వచ్చిన తరువాత ఉపరితలాన్ని స్కాన్ చేసి 2023 ఆగస్టు 23 సాయంత్రం 6:04 సమయంలో జాబిల్లిపై అడుగుపెట్టింది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాక 41 రోజుల తరువాత చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది.

0: అసలు ఇస్రో చంద్రయాన్ 3ని చేపట్టడంలో గల ఉద్దేశమేమిటి? సామాన్య మానవుడికి ఇంకా మన దేశానికి ఒనగుడే ప్రయోజనాలేమిటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: చంద్రుడిపై సాఫీగా దిగేందుకు కావలసిన సాంకేతికతను, అనుభవాన్ని పెంపొందించుకోవడంతో పాటు జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని శోధించి అక్కడ ఉన్న ఖనిజ మూలకాలను గుర్తించి విశ్లేషించే ఉద్దేశంతో ఇస్రో చంద్రయాన్ 3ని చేపట్టింది. భూమి సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకోవడం కూడా ఇందులో భాగం. చంద్రుడిపై నీటి జాడల అన్వేషణకు సంబంధించి చంద్రయాన్ 1 జాలిలో నీటి అణువులను గుర్తించగా చంద్రయాన్ 3 ఉపరితల ఉష్ణోగ్రతలను విశ్లేషించి నీటి మంచు నిల్వలు సులభంగా లభించే అవకాశాలను వెల్లడించింది. ఇంకా చంద్రయాన్ 3 విజయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి, అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలకు అవకాశాలు పెరిగి సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. ఇది విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంచుతుంది, దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తుంది. అంతరిక్ష పరికరాలు తయారు చేసే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దేశంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరియు ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థలకు డిమాండ్ పెరుగుతుంది. గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటా పెరిగి ఆర్థిక లాభాలు కలుగుతాయి. రాకెట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో వాడే పరిజ్ఞానం సాధారణ ప్రజల వస్తువులు సేవలలోనూ ఉపయోగపడుతుంది. వాతావరణం, GPS, నావిగేషన్ మరింత మెరుగుపడటానికి పరిశోధనలు ఉపయోగపడతాయి. పిల్లలలో విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రపంచ దేశాల సరసన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాయి.

0: ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో చంద్రయాన్ మిషన్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
1: చంద్రయాన్ మొదటి ప్రయోగం. భారత్ మొదటి మిషన్ చంద్రయాన్ 1 2008 సంవత్సరం అక్టోబర్ 22 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని SDSC షార్ నుంచి విజయవంతంగా ప్రారంభించారు. ఈ మిషన్ 2008 నవంబర్ 8 చంద్రుని కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మైలురాయిని సాధించిన 5వ దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది.
0: 2008 నవంబర్ 14 చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న షాకిల్టన్ క్రేటర్ సమీపంలో మూన్ ఇంపాక్ట్ ప్రోచ్ MIP ఢీకొనటంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన 5వ దేశంగా భారత్ అవతరించింది. ఈ మిషన్ 2 సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ఆర్బిటర్తో సంబంధాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 28 ఆగస్టు 2009 ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు.
1: చంద్రయాన్ 2 ప్రయోగం. చంద్రయాన్ 1 మిషన్ విజయవంతం అయిన తర్వాత 2019 జూలై 22 చంద్రయాన్ 2ని ప్రయోగించారు. కక్షను పెంచే విన్యాసాలు చివరకు ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ తర్వాత చంద్రయాన్ 2 2019 ఆగస్టు 20 చంద్రుని కక్షలోకి ప్రవేశించింది.
0: అయితే సెప్టెంబర్ 6 చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న సమయంలో క్రాష్ ల్యాండింగ్ తరువాత ల్యాండర్తో సంబంధం కోల్పోయింది.
1: చంద్రయాన్ 3 ప్రయోగం. 2023 జూలై 14 చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మరుసటి రోజు మొదటి కక్షను పెంచే విన్యాసాలను విజయవంతంగా ప్రదర్శించారు. ఆగస్టు 1, 2023 ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ విజయవంతంగా పనిచేసింది.
0: ఆగస్టు 5 చంద్రయాన్ 3ని చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆగస్టు 17, 2023 ల్యాండర్ మాడ్యూల్ ప్రొలాప్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరైపోయింది. ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రయాన్ 3 ల్యాండర్ ల్యాండింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 4.5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మధ్య భాగాన్ని తాకింది. ఆ పాయింట్కి 300 మీటర్లు అంటే 985 అడుగుల దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయింది.

అంతరిక్ష రంగంలో భారత్ తనదైన ముద్ర వేసింది. 50 ఏళ్ల తర్వాత అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70 ఏళ్లు వెనుకబడి ఉన్న భారతదేశం ఇప్పుడు ఆయా దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. అమెరికాతో సహా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు రూపొందించిన శాటిలైట్లను సైతం ఇప్పుడు కమర్షియల్ పద్ధతిలో లాంచ్ చేస్తోంది. గత 10 ఏళ్లలో అంటే 2015 నుంచి 2024 వరకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు చెందిన PSLV, LVM3, SSLV లాంచ్ వెహికల్స్ ద్వారా

ఇక 2007 సంవత్సరం ఫిబ్రవరి 15న ఇస్రో ఒకే మిషన్లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించటం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఏ దేశం కూడా

0: ఇక గగన్యాన్ అనేది భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్. 20,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ ద్వారా 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల భూమి అత్యల్ప కక్షకు పంపించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
1: ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో ముందుగా మొత్తం 3 మానవరహిత అంటే మనుష్యులు లేని టెస్ట్ ఫ్లైట్లను ప్రారంభిస్తుంది. తొలి 2 దశల్లో వ్యోమగాములు ఎవ్వరూ లేకుండానే గగన్యాన్ ప్రయోగ పరీక్ష జరుగుతుంది. ఇక 3వ దశలో వ్యోమమిత్ర అనే హాఫ్ హ్యూమనాయిడ్ రోబోతో గగన్యాన్ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.

0: మానవ సహిత గగనయాన్ మిషన్ 2027 సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నారు. తద్వారా మానవులను స్వతంత్రంగా అంతరిక్షంలోకి పంపిన 4వ దేశంగా భారత్ అవతరించనుంది.
1: భారతదేశం రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించటమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గగన్యాన్ మిషన్తో పాటు భారీ ఆశయాలను సాధించే దిశగా సాగుతోంది.
0: అవి ఏమనగా, మొదటి లక్ష్యం 2028 సంవత్సరం నాటికి భారత అంతరిక్ష కేంద్రం మొదటి షెడ్యూల్ ప్రయోగం.
1: రెండవ లక్ష్యం 2035 నాటికి పూర్తిగా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించటం.
0: ఇక మూడవ లక్ష్యం 2040 సంవత్సరంలో చంద్రుడిపై మొదటి భారతీయుడిని పంపించడం.

ఇలా భారత అంతరిక్ష రంగం మరెన్నో విజయాలతో విశ్వవ్యాప్తమై మన దేశ ఖ్యాతిని అగ్రశ్రేణిలో నిలబెట్టాలని ఆశిద్దాం.

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మీరింతవరకు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎరన్ రాజ్ గారు, శ్రీమతి టి వరలక్ష్మి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ ఎరన్ రాజ్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:20. ఇప్పుడు వినండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

బెంగళూరు రాజాజీ నగర్ నుండి యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్ పేరు బాగుందండి. ఇంకా మాకోసం కొంచెం పాట వినిపించండి అంటూ శంకర్, చిన్నయ్, హరీష్ ఇంకా ఆడిపు శంకర్ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాట వచ్చేస్తుంది. అలాగే కొత్తపేట అల్కాపూర్ నుంచి ఎలగందుల రమేష్, వకలాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్న అందరి కోసం వచ్చేస్తుంది. మిరపకాయ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆదిలాబాద్ నుంచి హర్షిణి, ఇంకా అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీద్ మసీన్బాయ్, మతీన్బాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబేన్ భాయ్, షేక్ చాంద్, మోసా కరీం, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం. అలాగే నిజామాబాద్ జిల్లా ముర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, వినోద్, సిహెచ్ విజయకుమార్ చందన్నగర్ నుండి, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు గారి కోసం తప్పకుండా మంచి పాట వినిపించేస్తానండి మీ అందరి కోసం. ఆర్మూర్ చేయత కాలనీ నుండి రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుచేద, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్సీ, హన్మిత్ అందరి కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గేయ రచన, డిఎస్పీ మ్యూజిక్ కాంపోజిషన్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

10:35 దాటి 26 సెకండ్లు అయింది బీబీ క్లాక్ లో. సికింద్రాబాద్ పార్సీగుట్ట నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్ సమత, వైష్ణవి, సాయి చరణ్, ఇంకా నిజామాబాద్ జిల్లా జకరణ్పల్లి నుండి అరుణ, రాజేందర్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ఓ మంచి పాట. అలాగే నిజామాబాద్ జిల్లా శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, ఇంకా స్నేహ బృందం కోసం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, నాగటి పాండు, అశోక్, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, ఇంకా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, ఇంకా బుధన్ పోచంపల్లి, ఎలగందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను వీళ్ళందరి కోసం ఓ పాట వచ్చేస్తుంది. తీన్ మాచిత్రం కోసం హేమచంద్ర, శ్రావణ భార్గవి ఆలపించిన గీతం, భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం. మా శ్రోతలకు మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి మీ పేరు చదివేశాక అదే ప్రోగ్రాంలో మళ్ళీ మళ్ళీ పేర్లు చదవడం సబం కాదు కదా. ఒకసారి మెసేజ్ పంపించారు, మీ పేరు చదివాను, పాటను వినిపిస్తున్నాను, ఇంకేం కావాలి, ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి పాటను వినాలి. అవునా, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కూడా ఒక పాట వినిపించండి అంటూ మహబూబ్ నగర్ నుంచి విద్వాన్ విహాంశు కృష్ణ, రవళి, లక్ష్మీకాంత్, సత్యవతి, వెంకటేష్, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీహర్ష, తేజ్, ఇంకా జాన్కంపేట్ నుండి జగన్మోహన్, రాజేష్, అలాగే మీ పేరు మిస్ చేస్తున్నారండి, జస్ట్ పాట అడుగుతున్నారు, మీ పేర్లు లేవు ఇక్కడ. ఎలాగైతే నేను మీ మెసేజ్లు అయితే చూస్తున్నాను, మీ పేరు ప్రవీణ్ అని. అలాగే మాకోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, అలాగే భూదాన్ పోచంపల్లి శ్రోతలు దామోదర్ యాదగిరి, అందరి కోసం వచ్చేస్తుంది ఢమరుకం చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన పాట, భాస్కర్ భట్ల రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: அதிரிமா.
1: నందిపేట్ నుంచి ఎం వెంకటేష్, అలాగే షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభ శ్రీధర్, రవి సునీత్, ఆటానగర్ నిజామాబాద్ శ్రోతలు, ఇంకా ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమ్మాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, ఫసీ జునేద్, జుమేర్ ముక్రామ్, నొమాన్ ఫరూక్, సకీర్ ఫజిల్, ఇంకా నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింగరావు, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి ఉమా, రాజు, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం. హరిహరన్ చిత్ర పాడిన పాట రామజోగ శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో.

30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై

స్టూడియో క్లాక్లో 11 గంటలు కావస్తుంది కాబట్టి మరో 2 నిమిషాలు మాత్రమే ఉంది. మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది రంగరంగ వైభవంగా సినిమా నుంచి ఈ టైటిల్ సాంగ్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని అన్నారు. జెన్జీ యువత సరికొత్త టెక్నాలజీలను నిర్మిస్తుందని ప్రశంసించారు. 5 నుంచి 17 ఏళ్లలో పిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను 30 సెప్టెంబర్ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఈ గడువు సమీపిస్తున్నందున తల్లిదండ్రులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వంటివి ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, ఇలాంటి పత్రికా స్వేచ్ఛను స్వాగతిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ సదస్సులో మాట్లాడుతూ విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకి ఉండాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంధు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుండి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల సేవలకు అంతరాయం కలగనుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడి పుల్లెలకు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ కాంస్య పథకం సొంతం చేసుకుంది. సెమీఫైనల్లో లియూ షెంగ్షు, టాన్ నింగ్ జైనా జోడి 21-18, 13-21, 8-21 తేడాతో ఓటెంపాలైంది. టెలికాం, ప్రసార, విమానాశ్రయ సుంకాలు, సైబర్ తరహా ప్రత్యేక రంగాల్లో ఎదురయ్యే వివాదాలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్లోనూ పేదలకు ఇందిరమట వరుసను నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు 23 ఆగస్టు. మామూలుగా అయితే ఇది ఒక రొటీన్ డేట్. మరి ఈ రొటీన్ డేట్ ని స్పెషల్ గా మార్చబోతున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. 2 రోజుల నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాం కదా. ఎస్, అవును. ఇప్పుడు మనం వినబోతున్నాం ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆర్జే అనుపమాతో.
4: గుర్తుకొస్తున్నాయి అంటూ వచ్చేసింది మీ రేడియో సఖి అనుపమ. ఏంటి ఈరోజు ఆదివారం కదా, ఏంటి ఈ ప్రత్యేకత? అవును, సండే స్పెషల్గా మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని. ఇంతకీ ఏంటది? చెప్పైనా? చెప్పేస్తాను. కెఫేలో కాఫీ తాగుతున్న కుర్రాడికి హీరో ఆఫర్. నేటి ప్రముఖ కథానాయకుడే హీరోకి డబ్బింగ్ చెప్పిన చిత్రం. థియేటర్స్ అన్నీ హోరెత్తిపోయిన సంగీతం. కట్ చేస్తే ఇదొక ట్రెండ్ సెటర్గా మారి నేటికి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సెన్సేషనల్ హిట్. ఎస్, ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. కాదు, వెళ్దాం ప్రేమదేశానికి. ముందైతే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన జెంటిల్మెన్ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

ఆగస్ట్ 23 1996లో విడుదలైన ప్రేమదేశం చిత్ర విశేషాలు ఈరోజు మీకోసం. అదేంటి ఇది, తమిళ్ నుంచి డబ్ అయిన సినిమా కదా అని అంటారా? అవును, కాదల్ దేశంగా తమిళ్లో విడుదలై ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలుగులో కూడా అంతే హిట్ అయింది. నిజం చెప్పాలంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కానీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం కాలేజ్ బ్యాక్డ్రాప్. అప్పుడే కౌమార దశ దాటిన యువతీ యువకుల నాడిని చక్కగా పట్టుకొని తీసిన ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. తమిళం నుంచి డబ్బైనా కూడా విశేష ప్రజాదరణతో పాటు 3 దశాబ్దాలైనా ఇంకా వినోదాన్ని తన పాటలతో అందిస్తూనే ఉంది ప్రేమదేశం సినిమా. అందుకే ఈ సినిమా విశేషాలు ఈరోజు మీ అందరి కోసం.

సినిమా కొన్ని కోట్లతో అంటే అప్పట్లో చాలా భారీగానే తీశారు. దర్శకుడు కథిర్ ఈ కథ తీద్దామని నటీనటుల కోసం ఆలోచిస్తుంటే అదే సమయంలో ముంబై నుంచి సెలవులకని బెంగళూరుకి వచ్చాడు అబ్బాస్. అక్కడ అబ్బాస్ ఒక కెఫేలో కాఫీ తాగుతున్నాడట. ఇతనే నా హీరో అని అనుకున్నారు కథిర్. వెంటనే లేచి వెళ్లి అబ్బాస్కి సినిమా ఆఫర్ ఇచ్చేశారు. మీకేమైనా పిచ్చా అని అడిగారట అబ్బాస్. అదేంటి, ఎవరైనా సినిమా ఆఫర్ చేస్తే ఎగిరి గంతేస్తారు కదా, మరి అబ్బాస్ ఎందుకు అలా అన్నాడు? ఆలోచిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమ దేశం చిత్ర విశేషాలు. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, పైగా నాకు తమిళం రాదు. ఏ ధైర్యంతో మీ సినిమా ఒప్పుకోవాలి? భాషే రానప్పుడు ఇక ముందుకెళ్లడం ఎందుకు అని అబ్బాస్ వాదించి బాంబేకి వెళ్ళిపోయాడట. ఇదేంటి ఆదిలోనే హంసపాదని కదిర్ చాలా బాధపడ్డారు. పర్వాలేదు, నేను పాజిటివ్గా ఉంటాను, చూద్దాం అని చెప్పి నిర్మాత కేటి కుంజుమోన్ గారికి కథ వినిపించారు. ఆయనకి కథ తెగ నచ్చేసింది. ఇదేం కథ, ఇది తీశామంటే విజృంభించేస్తుంది, పిల్లలందరికీ నచ్చేస్తుంది అని చెప్పి తబ్బిబ్బైపోయారట. మరి నటీనటులు సిద్ధమే కదా అని వెంటనే అడిగారు. అప్పుడు కదిర్ అబ్బాస్తో జరిగిన సంఘటన వివరించారు. ఇలా నేను కెఫేలో అబ్బాయికి సినిమా ఆఫర్ ఇస్తే మీకేమైనా పిచ్చా, నాకు భాష రాదు, నేను అసలు నటించను అని చెప్పి బాంబేకి తిరిగి వెళ్ళిపోయారు. నేను చూసుకుంటాను నీకెందుకు అని చెప్పి స్వయంగా కేటి కుంజుమోన్ గారు ఫోన్ చేసి అబ్బాస్ను ఒప్పించారు. సూపర్గా ఉంది కదా, నెక్స్ట్ ఏంటి చెప్తాను.

మనం మాట్లాడుకుంటున్నాం ప్రేమ దేశం చిత్ర విశేషాలు సండే స్పెషల్ గా. ఏంటో తెలుసా, ఇందాకే చెప్పాను కదా, ఈ రోజు అంటే ఆగస్ట్ 23rd 1996 విడుదలైంది, అంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రేమ యాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి జెంటిల్మ్యాన్ లో పనిచేసిన వినీత్ ను మరొక హీరోగా తీసుకున్నారు అబ్బాస్తో పాటు. దేవయాని ప్రేమలేఖల హీరోయిన్ గుర్తుందా, తొలిగా లీడ్ పాత్రకు ఆమెనే అడిగారట. కానీ డేట్స్ కుదరలేదు. అప్పుడప్పుడే బాలీవుడ్లో పేరు వినిపిస్తున్న టబ్బుని తీసుకున్నారు. నిజానికి టబ్బుకి తమిళ్లో తాకుడా రాదు, కానీ కథ బాగుంది అని చెప్పి ఒప్పుకున్నారట. నిర్మాత కుంజుమోన్ కదిర్కి ఒక షరతు పెట్టారు. అదేంటి, నిర్మాత కన్ని నచ్చేశాయి, కథ బాగుంది అని చెప్పి హీరో అబ్బాస్ని కూడా ఒప్పించాక మళ్ళీ ఈ షరతు ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ షరతు. చిత్రానికి కథిర్ ఏం పేరు పెట్టారో తెలుసా? కల్లూరి సాలై, అంటే కాలేజ్ రోడ్ అని. ఇది మారిస్తే ఇక చిత్రానికి ఎదురు లేదు అన్నది నిర్మాత కుంజుమోన్ వాదన. అలా తమిళంలో కాదల్ దేశంగా, తెలుగులో ప్రేమ దేశంగా మన ముందుకొచ్చి సందడి చేసింది ఈ యువ ప్రేమ కథ.

అపరిచితుడు ఫేమ్ విక్రమ్ గారు గుర్తున్నారు కదా. ఇప్పుడంటే ఆయన ఒక పెద్ద హీరో, కానీ అప్పట్లో అవకాశాలు లేక హీరో అబ్బాస్ కి డబ్బింగ్ చెప్పారు, వినీత్ కి శేఖర్, టబుకి సరిత గారు డబ్బింగ్ చెప్పారు. ఇక అబ్బాస్ హెయిర్ స్టైల్ ఎంతగా ట్రెండ్ సృష్టించిందంటే, అబ్బాస్ కట్ కావాలి అని కుర్రకారంతా సెలూన్ల ముందర క్యూ కట్టి నిల్చునేవారట. ఇప్పటికీ కూడా చాలా సెలూన్స్ లో మనకి అబ్బాస్ ఫోటో కనిపిస్తూనే ఉంటుంది కదా.

సండే స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ప్రేమదేశం చిత్ర విశేషాలు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి సినిమా కథ విషయానికొస్తే మనందరి యూత్ డేస్ లాంటిదే. అందుకేనేమో అందరూ కనెక్ట్ అయి సినిమాని సూపర్ హిట్ చేసేశారు. 2 కాలేజ్ల మధ్య ఉండే పోటీ. ఒక కాలేజ్ కుర్రాడు కార్తిక్. చాలా సామాన్యమైన నేపథ్యం. ఒక జత మంచి షూస్ కూడా కొనుక్కోలేనంత బీదరికం. కానీ కాలేజ్ ఫుట్బాల్ టీం కెప్టెన్, ఒక మంచి కవి కూడా. ఊహాలోకాల్లో ఒక అందమైన అమ్మాయి గురించిన ఆలోచనలు. టీనేజ్లో ఇవన్నీ సామాన్యమే అంటారా? అవును, అదే తెరపై చాలా అద్భుతంగా చూపించారు కథిర్. కార్తిక్ పాత్రను వినీత్ పోషించారు.

మరి ప్రేమదేశం సినిమాలో ఒక పాత్ర వినీత్ పోషిస్తే మరోవైపు అబ్బాస్, అరుణ్ గా తెరపై కనిపిస్తారు. బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన అరుణ్ స్వాగ్గా స్టైలిష్గా ఉంటాడు. ఒకసారి కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్లో కార్తిక్ ఓడిపోయి అరుణ్ టీంని గెలిపిస్తాడు. ఎందుకిలా చేశావని చెప్పి అరుణ్ వచ్చి కార్తిక్ని అడుగుతాడు. నువ్వు ఓటమిని తీసుకోలేవని స్నేహపూర్వకంగా చెప్పడంతో అరుణ్కి కార్తిక్ చాలా నచ్చుతాడు. అలా ఇద్దర్లో స్నేహం చిగురించి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంత మంచి ఫ్రెండ్స్లో ఒక గొడవ. అదేంటి, మనకి తెలిసింది ఫ్రెండ్షిప్లో నో సారీ నో థ్యాంక్ యూలే ఇలాంటివి అనుకోవడం తెలుసు, కానీ మరి ఫ్రెండ్స్ మధ్య గొడవలొస్తే ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడు విందాం హ్యాపీ డేస్ చిత్రంలోని ఈ పాట.

ఇంతకీ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ వచ్చిందని ఇందాక చెప్పాను కదా దివ్య, అదే అండి టబ్బు కోసమే ఈ గొడవ. ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దివ్యనే ప్రేమిస్తారు. భారతీయ సినిమాలో త్రికోణపు ప్రేమ కథల్లో ఒకరు త్యాగం చేస్తారు లేదా చచ్చిపోతారు. ఇది కామన్, అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్ని సినిమాలలో ఇలాగే చూపిస్తూ ఉంటారు దాదాపుగా. కానీ దర్శకుడు కథీర్ మాత్రం ఈ చిత్రానికి సరికొత్త ఎండింగ్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇద్దరు స్నేహితులు తనని ప్రేమిస్తున్నారనుకున్న నిజం తెలుసుకున్న దివ్య ఒకరిని పెళ్లాడి ఇంకొకరిని నొప్పించడం నాకు ఇష్టం లేదు, మనం ముగ్గురం ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉండిపోదాం అనడం ఒక సర్ప్రైజ్ క్లైమాక్స్. నిజంగా ఆలోచించండి, ప్రేమదేశం సినిమా అనగానే మనందరం ఏమనుకుంటాం ముందుగా లవ్ స్టోరీ అని. కానీ ఆ లవ్ స్టోరీలో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్కి వాళ్ళు ముగ్గురు ఇచ్చిన విలువ. అందుకేనేమో ఈ సినిమా యూత్ఫుల్ లవ్ స్టోరీ అనే బదులు యూత్ఫుల్ ఫ్రెండ్లీ షో అని కూడా అనొచ్చేమో. ఏమంటారు, సినిమాను సక్సెస్ చేసింది కాలేజ్ స్టూడెంట్సే అన్నది మాత్రం 100% నిజం. 100% ట్రూత్ అంటే ఇదే. థియేటర్స్లో టికెట్స్తో పాటు కొవ్వొత్తులు కూడా పంచారు. ముస్తఫా పాట అప్పుడు కొవ్వొత్తులు వెలిగించి పాడుతూ కనిపించారు కుర్రకారంతా. పెద్దవారంతా తమ కాలేజ్ జీవితంలోని మధురిమల్ని ఈ సినిమాతో మళ్లీ గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఇక వెన్నెల పాట గుర్తుందా? ఓ వెన్నెల అంటూ ఇద్దరు హీరోలు తబ్బుని నిద్రపుచ్చుతూ పాడే పాట. ఈ పాట 10 రోజుల షూటింగ్. బీచ్ ఒడ్డున రోజు తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటల వరకు. దర్శకుడు ఏ కరుణాకరన్ తొలి ప్రేమ తీశారు, ఆయన కూడా గుర్తుండే ఉంటారు కదా. ఆయన ఈ చిత్రానికి క్లాప్ అసిస్టెంట్గా పనిచేశారు. ఎక్కడి క్లాప్ అసిస్టెంట్, ఎక్కడ డైరెక్టర్గా మారారు, వారివ్వా అనిపించట్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవిద్య, వడివేలు తదితరులు సహాయ నటులుగా పనిచేశారు. మరి ఈ సినిమా గురించి మరొక విశేషం ఉంది, చెప్పేనా? తమిళంలో పాటలు వాలి రాస్తే తెలుగులో భువనచంద్ర గారు ఎంతో అర్థవంతంగా రాశారు. ఇక్కడున్న విశేషం ఏంటంటే, తొలిగా కాలేజీ స్టైల్ పాటని రికార్డ్ చేశారు. ఇదొక ఫాస్ట్ బీట్ పాట కదా, మనందరికీ తెలుసు, మనందరికీ ఇష్టమైన పాట కూడా. కానీ కతీర్కి ఈ పాట మొదట్లో అంటే స్టార్టింగ్లో మెలడీ కావాలి అని అనిపించిందట. అలా తమిళంలో వాలితో, తెలుగులో భువనచంద్ర గారితోటి రాయించుకున్నారు. వాలిగారు ఏం చేశారు, ఈ మెలడీకి తగ్గట్టు కొన్ని వాక్యాలు జోడిస్తే భువనచంద్ర గారు కలతానై అలరించేది మగువాతో పాటను మొదలుపెట్టేశారు.

ప్రేమదేశం సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారడానికి అందులోన హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్, యువత, పాటలు ఇవి మాత్రమే కాదు, ప్రేమ కంటే స్నేహానికిచ్చిన విలువ, ఆ గొప్పదనాన్ని ఎంత బాగా సరికొత్తగా మనందరికీ తెరపై చూపించారో, మనందరం ఎంతగా మెచ్చామో మనకు తెలుసు కదా. ఈరోజు ఈ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ప్రేమదేశం చిత్ర విశేషాలు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు మీతో పంచుకున్నాము. నిజానికి 3 దశాబ్దాలంటే ఇదొక మైలురాయే కదా. ఈ చిత్ర విశేషాలు మీకందించింది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

తానే జిల్లాలోని ముర్బాద్ తాలూకా నానేఘట్ ప్రాంతానికి సమీపంలోని ఫాంగనే గ్రామం. అక్కడుంది ఒక అద్భుతమైన పాఠశాల. పేరు అజీబాయించీశాల, అంటే అమ్మమ్మల పాఠశాల. ఇక్కడ విద్యార్థుల వయసు 60, 70, 80, 90 ఏళ్ళు. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, సామాజిక పరిస్థితుల కారణంగా స్కూల్కి వెళ్లలేకపోయిన మహిళలకు వారి మిగిలిన జీవితంలో అయినా చదువుకుంటే బాగుండు అనే ఆసక్తి ఉన్న మహిళల కోసం ఈ పాఠశాల స్థాపించబడింది. ఈ పాఠశాలకి పునాది వేసింది ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగారు. ఆ ఆలోచన రావడానికి కారణమేంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అజీ భాయించి పాఠశాల ప్రారంభించడానికి గల కారణం ఏమిటి అంటే, ఒకరోజు గ్రామంలోని మహిళలు శివ జయంతి కార్యక్రమంలో పఠన కార్యక్రమం జరుగుతుండగా అప్పుడు కొంతమంది మహిళలు చదవలేక పక్కన అలా నిలబడిపోయారు. మేం కూడా చదవగలిగితే బాగుండు, కనీసం పుస్తకాలు, ధార్మిక గ్రంథాలు అయినా మనం చదువుకోగలిగితే బాగుండు అనే వారి కోరిక విని ఈ ఆలోచన పుట్టింది యోగేంద్ర గారి మనసులో. పుట్టిందే ఆలస్యం, ఇక దానిపైన పనులు ప్రారంభించారు. 2016 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ పాఠశాల ప్రారంభమైంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అజయ్ భాయిజీ పాఠశాలలో అమ్మమ్మలకి మొదట అక్షరాలు నేర్పుతారు, తర్వాత బారాఖడి, పదాలు, వాక్యాలు, ఆ తర్వాత తమ పేర్లు రాయడం, సంతకం చేయడం, సాధారణ లెక్కలు చేయడం, గుణకార పట్టికలు, ఇలా ఒక్కోటి చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ అమ్మమ్మలు. ఒకప్పుడు తమ పేరు కూడా రాయలేని చేతులు ఇప్పుడు తమ పేరుని తామే రాస్తున్నాయి. ఒకప్పుడు ఇతరులను అడిగి పుస్తకం చదివించుకున్న కళ్ళే స్వయంగా అక్షరాలు చదువుతున్నాయి. ఆహా, ఎంత గొప్ప అనుభూతి కదా. ఇంకో అందమైన విషయం చెప్పనా, ఈ అమ్మమ్మలకి స్కూల్ యూనిఫామ్ కూడా ఉంది, గులాబీ రంగు నవారీ చీర, వీపుపై బ్యాగ్, చేతిలో పుస్తకాలు. చూస్తుంటే వయసు పెరిగింది కానీ చదువుకోవాలనే ఉత్సాహం మాత్రం చిన్నపిల్లలదే అనిపిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో మనం యోగేందర్ స్థాపించిన ఆజీ బైంజీ స్కూల్ గురించి తెలుసుకుంటున్నాం. ఆజీ బైంజీ స్కూల్లో చదువుతో ఆగిపోలేదు అమ్మమ్మల ప్రయాణం. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలాడుతున్నారు, చిత్రాలు వేస్తున్నారు, రంగోలీ వేస్తున్నారు, హస్తకళలు చేస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఇది ఒకప్పుడు ఆగిపోయిన కళలకు మళ్లీ ప్రాణం పోసిన ప్రదేశం. మనం తరచూ అంటుంటాం, ఇంకా ఈ వయసులో ఏం నేర్చుకుంటాంలే అని. కానీ ఫాంగణే గ్రామంలోని ఈ అమ్మమ్మలు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే, నేర్చుకోవడానికి వయసు ఉండదు, మనసు ఉంటే చాలు అని. భారతదేశంలో తొలి అమ్మమ్మల పాఠశాలగా ఇది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరి దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా

0: డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ ఆనీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:40. నేను మీ రోజీ. వర్షాకాలంలో చలికాలంలో దెబ్బలు లేదా గాయాలైతే అంత తొందరగా తగ్గవు అంటారు. తగ్గాలి అంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. రోగనిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్ సి లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఏ ఆహారంలో లభిస్తుంది, దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: పుణ్య సెల్వాపాడిని పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: విటమిన్ సి యూజెస్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇది రోగనిరోధక శక్తిని సాధారణంగా పనిచేయడానికి సహాయపడుతుంది అన్నమాట. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన కొలాజిన్ తయారీలో కూడా ఇది సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. మొక్కల నుంచి వచ్చే ఐరన్ శరీరంలో శోషించుకోవడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగకరం. ఇది ఒక యాంటాక్సిడెంట్, శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షించడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి బీమ్స్ సిసిరిలియో మధుప్రియ పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి బీమ్స్ సిసిరిలియో సంగీతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలను

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:50. విటమిన్ సి గురించి తెలుసుకుంటున్నాం కదా. విటమిన్ సి అసలు ఏ ఆహారంలో లభిస్తుంది, అంటే ఏ ఏ పదార్థాల్లో లభిస్తుందో ఒకసారి చూద్దాం. పళ్ళల్లో అయితే ఆమ్ల, నారింజ, బత్తాయి, నిమ్మకాయ, జాంపండు, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి. అదే కూరగాయల విషయానికి వస్తే క్యాప్సికం, టమాటో, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
0: వైటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ కదా ఇది. సో ఎక్కువసేపు ఉడికించడం వల్ల కొంత తగ్గిపోతుంది అనమాట అది. కాబట్టి విటమిన్ సి ఉన్న పళ్ళు లేదా కూరగాయలు తాజాగా లేదా తక్కువగా ఉడికించుకొని తీసుకోవడం చాలా మంచిది.

0: భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట విన్నారు. దేవ్ పవార్ సాహిత్యానికి భీమ్ సిస్ట్రీలియో సంగీతం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమ

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: ఎనిమిది వసంతాలు చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676

0: 0449494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఇమ్యూనిటీ నుంచి హెల్దీ స్కిన్ వరకు మన రోజువారీ ఆహారంలో విటమిన్ సి కి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి సప్లిమెంట్ కోసం పరిగెత్తే ముందు మన కిచెన్ లోనే ఉన్న ఉసిరి, జామ, నారింజ, నిమ్మకాయల్ని గుర్తు చేసుకుందాం. ఏమంటారు?

డాకు మహారాజ్ చిత్రం నుంచి తమన్ వాగ్దేవి పాడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ సంగీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా హుషారమణి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుత విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియో షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందన్నారు. ఈనాడు జెన్జీడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలు సృష్టిస్తున్నారని మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒక విడత చికిత్సకు 3 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. అయితే వైద్య ఖర్చులు ఈ పరిమితిని దాటినప్పటికీ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి క్యాష్లెస్ వైద్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. పథకం కోసం ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% మినహాయిస్తారు. సమాన వంతు గ్రాంట్ను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్యాకేజీలో చేర్చిన మందులు, వినియోగ వస్తువులు, పరీక్షలు, ఇంప్లాంట్లు, వైద్య సేవలు, ఫాలోఅప్ చికిత్సకు ఫీజు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే బ్లాక్లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాల పెంపును పూర్తిగా విస్మరించిందని కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రిని నిరాకరించడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. రాష్ట్రాల అభివృద్ది, విద్య, పెట్టుబడులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొంది. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ అమెరికా విభాగం కోరింది. తెలంగాణ అభివృద్ది కోసం విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాల అవకాశాలపై ప్రభావం చూపుతుందని ఐఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆటో యాప్ ఆధారిత సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించారు.

చేయాలని, పెరిగిన ఇంధనం ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలను తక్షణమే నిషేధించి ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ తీసుకురావాలని కోరారు. ఈ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది.

రేపటి నుంచి నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్యనగర్లో నిన్న మధ్యాహ్నం 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవడంలో విఫలమైనందుకుగాను మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను విధుల నుండి తప్పిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ పై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు పడ్డంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ను హైడ్రా కూల్చివేయనుంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని ఒక గోదాంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొఘల్ ఖానాల వద్ద ఉన్న ఫర్నిచర్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని తెరగూడంలో ఒక మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతులు కొత్త యాప్లోనే ఎరువులు బుక్ చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో కోరారు. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ పేరుతో యాప్ ద్వారా ఆధార్ లేదా రైతు రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉపయోగించి ఎరువులు బుక్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా రైతులు వెంటనే ఏఈఓలను లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంతో పాటుగా సెలవు రోజు కావడంతో ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట క్రీడా పోటీలకు ప్రభుత్వ జోగులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో కోరారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ తదితర 19 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యం, ఉత్సాహం గల ప్రభుత్వోద్యోగులైన క్రీడాకారులు జిల్లా సమీకృత కార్యాలయంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పేర్లు నమోదు చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగులకు ఈ నెల 24వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫోన్ పే, అపారల్ పార్క్ ఉపాధి అవకాశాలను ఆయన వివరించారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పన ఆఫీసులో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే సూచనలున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో ఈరోజు ఆకాశం మేఘావృతమై రాత్రి సమయాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. కాగా కుమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ కెరమెరలో నిన్న 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 31.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్ టీలో 58.6 మిల్లీమీటర్లు, చింతల మానపల్లిలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అన్ని మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రానున్న 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. భారత శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టు 165 పరుగులు తేడా తగిల్చుకున్న భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. విశేషాలు మరొకసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై ప్రతిపక్షాలు కావాలనే బురదలుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20. మీరెంతగానో ఎదురు చూసిన షో టైం. షో టైంలో మొదటి క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? క్వశ్చన్ మరొకసారి, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం ఏది? ఆన్సర్ గనక తెలిసినట్లయితే 04024285252 అనే నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని జత చేర్చి పంపించండి.

0: సిరివెనెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెనెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి నటించిన ఒకే ఒక కన్నడ చిత్రం పేరు ఏమిటి అని. అయితే ఆన్సర్ వచ్చేసి సిపాయి. 1996 విడుదలైంది. ప్రముఖ నటుడు రవిచంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి మేజర్ చంద్రకాంత్ పాత్రలో ప్రత్యేకంగా కనిపిస్తారు. మరి కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించేశారు చూసేద్దాం. పానుగంటి రవి గౌడ్ విహెచ్ఎల్ నుంచి, ఎం శ్యామ్లాల్ జానకంపేట నుంచి, పద్మావతి శిల్ప ప్రసాద్ చంచల్గూడ నుంచి, శ్రీనివాస్ సౌమ్య శ్రీహిత బాసరా నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, రేవతి కిరణ్ సికింద్రాబాద్ నుండి, పీసాదిగూడ నుండి శ్రీనివాస్, పున్న వెంకటేశం హేమలత నెమోని గ్రామం నుండి, దస్తగిరి సంధ్య కడప జిల్లా నుంచి, పొన్నాల గణేష్ ధృతి విహాన్ మౌనిక మర్రిపల్లి నర్సంపేట నుండి, అలాగే బిగిన్వారి రవి బీంగల్ నుంచి, డాక్టర్ వెంకన్న డబ్బు సెట్ లైన్ బెల్లంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సిపాయి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి. వీరందరికీ కంగ్రాచులేషన్. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది? సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే పద్యం ఒకటి ఉంటుంది, ఆ పద్యం ఏ గ్రంథంలోనిది? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0402324085 నెంబర్కి మాకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

0: రంగేల చిత్రం నుంచి హరిహరన్ స్వర్ణలత పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్, సిరికిం చెప్పడు అనే పదాలతో మొదలయ్యే ఈ పద్యం ఏ గ్రంథంలోనిది అని అడిగాను. అయితే ఈ క్వశ్చన్కి చాలా తక్కువ ఆన్సర్స్ వచ్చాయి. బమ్మెర పోతున రచించిన భాగవతంలోనిది. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో రామాయణ, భారత, భాగవతాది కావ్యాలు దాదాపుగా పూర్తిగా అప్పుడు పద్య రూపంలోనే ఉండేవన్నమాట. ఆన్సర్ తెలిసింది కదా, ఇది భాగవతంలోనిది. అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పురి నుండి, భవానీ ఓయూ కాలనీ నుండి, గాయత్రి ఊరి పేరు రాయలేదు, రాజ్కాంత్ రామంతపూర్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నుండి, పుట్టపాక నుండి, భవానీ వెంకట్, మౌనిక బిఎన్ రెడ్డి నగర్ నుండి, ఎం మురహరి యశోద వీక్లీ బజార్ నుండి. వీరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్స్. మరి మన షో టైంలో థర్డ్ క్వశ్చన్ ఏమిటి అంటే, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంప మన్యం అంటే రంపచోడవరంలో ఆ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? క్వశ్చన్ మరొకసారి, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంపమన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు? ఆన్సర్ గనక తెలిసినట్టయితే ఏ నెంబర్కి పంపించాలో మీకు తెలుసు, అయినా కూడా నేను చెప్తాను, 04023240852. ఈ నెంబర్కి మీ ఆన్సర్ అలాగే మీ ఊరి పేరు, మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీరు వింటున్నారు షో టైం. షో టైంలో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు కంటే ముందర రంపమన్యం ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి పోరాడిన ప్రముఖ యోధుడు ఎవరు అని. ఆన్సర్, ద్వారబంధాల చంద్రయ్య నాయుడు 1879లో. అయితే తమ్మన్నదొరేమో 1880లో. ఈ రెండు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తాను మరి నేను తొందర తొందరగా. ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, పోలిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, కాకతీయ పాషా వరంగల్ నుండి, డివి సూర్యశ్రీ కౌరూరు నుండి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి, కె ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన. అదేవిధంగా బింగ్వార్ రవి భీంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ద్వారబంధాల చంద్రయ్య అని సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎమ్మూరు హరి యశోద రాణి గారు మీరు తప్ప ఆన్సర్ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే నేను చదువుతాను. పుట్టపాక నుండి భవాని వెంకట్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కంగ్రాచులేషన్. మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? క్వశ్చన్ మరొకసారి, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూఢచారి 116 సినిమాను హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? ఆన్సర్ గారు తెలిసినట్లయితే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఆదిత్య 369 మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. మరి మన షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కృష్ణ నటించిన గూఢచారి 116 అనే మూవీని హిందీలో రీమేక్ చేశారు, హిందీలో ఆ మూవీ పేరు ఏంటి అని. ఆన్సర్ వచ్చేసి ఫర్స్. మరి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు భాను మియాపూర్ నుండి, కేవీరావు ఖైరతాబాద్ నుండి, అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, బుజ్జి హుడా కాలనీ నుండి, మిర్యాల తిరుమలయ్య పుట్టపాక, ఎస్ రాణి సూరారం నుండి, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుండి, బ్రహ్మయ్య

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: This is Akashvani and I am Anuja Kumar with the midday.

0: ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు శక్తిశీలి, నేను మీ రోజీ. ఒక మంచి ఉద్యోగం, సౌకర్యవంతమైన ఇల్లు, కారు, ఆర్థిక భద్రత, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఒక మనిషికి తన జీవితంలో ఏదో లోటు ఉందని అనిపిస్తే అప్పుడేం చేస్తారు? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తారా? లేదా తన జీవితానికే ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటారా? ఈరోజు మనం తెలుసుకోబోయే కథ రెండో మార్గాన్ని ఎంచుకున్న ఒక మహిళ గురించి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. ఇంతకు చెప్పాను కదా, సౌకర్యవంతమైన ఇల్లు, కారు, ఆర్థిక భద్రత ఇవన్నీ వదిలేసుకుని తన జీవితంలో ఒక కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది ఒక మహిళ అని. పేరు శాండ్రా లావీ గోస్కోవిచ్. స్విట్జర్లాండ్కి చెందిన ఈమె దుబాయ్లో మంచి కార్పొరేట్ ఉద్యోగం చేశారు. అంటే సాధారణ జీవితం కంటే ఓ మాస్టర్ ఓ మోస్తరు మంచి జీవితమే. కానీ శాండ్రాను ఒక ప్రశ్న వెంటాడింది, డబ్బు మాత్రమే జీవితానికి సంతోషం ఇవ్వగలదా? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆమె తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేశారు. అలా ఆలోచిస్తూ ఒక దారి టికెట్ మాత్రమే కొనుక్కొని ఇండియాకు వచ్చేశారు. వచ్చేటప్పుడు 2 షర్ట్లు, 2 జతల ప్యాంట్లు మాత్రమే తెచ్చుకుంది. కానీ మనసులో పెద్ద ఆలోచన, నేను ఎవరి జీవితానికైనా ఉపయోగపడాలి అని. మరి అలా వచ్చి తర్వాత ఏం చేశారో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్నె పెళ్లాడత చిత్రం నుంచి సౌమ్య పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి సందీప్ చౌత సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీలిలో మీరు వింటున్నారు శాండ్రా గురించి. భారతదేశంలో శాండ్రా ఎన్నో ప్రాంతాల్లో ప్రయాణించి గ్రామాలన్నీ చూశారు, ప్రజల జీవితాలను అర్థం చేసుకున్నారు. చివరకు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలోని సాగర్ ఐలాండ్ ఆమె ప్రయాణానికి గమ్యస్థానంగా మారింది. సాగర్ ఐలాండ్ అంటే ఒక సాధారణ ప్రదేశం కాదు. అక్కడికి చేరుకోవాలంటే రైలు ప్రయాణం తర్వాత పడవ ప్రయాణం చేయాలి. టైడ్స్ని బట్టి ప్రయాణం మారుతుంది, తుఫాన్ల ముప్పు కూడా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పిల్లలకు విద్యను అందించాలి అనుకుంది శాండ్రా. వెళ్ళగానే స్కూల్ కట్టలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ల అవసరాలేంటో తెలుసుకుని చదువు అందుబాటులో లేదు అని గ్రహించి, అఫ్కోర్స్ అక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయుల కొరత ఉండడంతో మంచి పాఠశాల ఉండాలి అని నిర్ణయించుకుని 2012లో చాక్ఫుల్ దుబి గ్రామంలో ద ఇండియా స్కూల్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. శాండ్రా బెంగాల్కి చెందిన సుందర్బన్స్ ప్రాంతంలో స్కూల్ పెట్టింది. స్కూల్ పెట్టిన తర్వాతే అసలైన సవాలు మొదలైంది. ఒక విదేశీ మహిళ వచ్చి మీ పిల్లల్ని నా స్కూల్కి పంపండి అంటే తల్లిదండ్రులు నమ్మి పంపిస్తారా? లేదు కదా. అందుకని శాండ్రా ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడి చదువుకున్న విలువని వివరించి వాళ్ళ నమ్మకాన్ని పొందింది. ఆ నమ్మకంతో పిల్లలు స్కూల్కి రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ కట్టడం సులభం కావచ్చు, కానీ ఒక సమాజం నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టం. ఆ నమ్మకాన్ని శాండ్రా గెలుచుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఒక సమయంలో మలేరియా వచ్చింది. చికిత్స

కోసం స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. చికిత్స పూర్తవగానే అక్కడే ఉండకుండా మళ్లీ ఇండియా వచ్చారావిడ. ఎందుకంటే ఆమెకి ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, ఆమె జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బాంబే చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతి. సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని సాండ్రా వేసిన అడుగులు ఎటువైపు వెళ్ళాయో తెలుసుకుంటున్నాం. కాలం గడిచింది. ఒక చిన్న ఆలోచన ఒక పెద్ద కార్యక్రమంగా మారింది. పిల్లలకు ఉచిత విద్య అందుతోంది. విద్యా కార్యక్రమాలతో పాటు పిల్లల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టారు. యువతకు నాయకత్వ శిక్షణ ఇప్పించారు. మహిళలకు నైపుణ్యాలను అందించి వారు స్వతంత్రంగా బ్రతికేలా ప్రోత్సహించారు. బోర్డు పరీక్షల ఫలితాలు కూడా పెరుగుపడ్డాయి. ఒక దశలో పాస్ శాతం 50% నుండి 100% చేరుకుంది. చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమం ద్వారా 30 గ్రామాల్లో సుమారు 20,000 మందికి చేరువయ్యారు. 112 మంది యువ నాయకులకు శిక్షణ ఇచ్చారు. అంటే ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలదో ఇది నిరూపిస్తుంది, కాదంటారా?

టక టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగద భగద గరణం మా పిలుపే ఢమరుకం

0: గీతాంజలి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు శక్తిశీలి. దేశం కాని దేశం, తన దేశం కాదు, మన దేశానికి వచ్చి సేవ చేస్తున్నటువంటి శాండ్రా లైఫ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. శాండ్రా ఎంత గొప్పదో మరొక విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమె స్థాపించిన స్కూల్కి తన పేరు పెట్టుకోలేదు. ఎందుకు? ఎందుకంటే ఆమె దృష్టిలో ఈ స్కూల్ ఆమెది కాదు, ఇది పిల్లలది, వారి భవిష్యత్తుది.

0: రోజా చిత్రం నుంచి మినిమిని పాడిన పాట వినారు. రాజశ్రీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు శక్తిశీలి. శాండ్రా కథ మనకి ఒక గొప్ప ప్రశ్న వేస్తుంది. మన దగ్గర ఎంత ఉంది అని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఇంకొకరి జీవితానికి ఎంత ఇవ్వగలం అని. శాండ్రా తన దగ్గర ఉన్న దాంట్లో మొదట కొంత డబ్బు ఇచ్చింది, తర్వాత సమయాన్ని ఇచ్చింది, ఆ తర్వాత తన శ్రమనిచ్చింది, చివరికి తన జీవితాన్ని ఇచ్చింది. ఒక దూరమైన దీవిలోని పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం మార్గాన్ని నిర్మించింది. అందుకే శాండ్రా కథను కేవలం ఒక విదేశీ మహిళ స్కూల్ ప్రారంభించింది అని చెప్పడానికి సరిపోదు. ఇది సౌకర్యం నుంచి సేవ వైపు సాగిన ప్రయాణం. విజయం నుండి అర్థవంతమైన జీవితానికి సాగిన ప్రయాణం. ఒక మనిషి నుంచి ఒక సమాజం వరకు విస్తరించిన ప్రయాణం. మరి శాండ్రా మనకు చెప్పే సందేశం, జీవితంలో మనకు ఎంత దక్కింది అనేది ముఖ్యం కాదు, మన వల్ల ఇంకెంతమందికి దక్కుతుంది అనేదే నిజమైన సంపద. ఇదే సాగర్ ఐలాండ్లో పిల్లల భవిష్యత్తుకు వెలుగునిస్తున్న శాండ్రా లావీ గోస్కోవిష్ కథ. ఇదండి ఈనాటి శక్తిశీలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.

0: मीनी कुछ नहीं कहा।
1: जब उन्हें घूमने जाना होता है वो मुझे कुछ नहीं कहती।
0: तो चलो फिर।
1: चलो
2: चलो।
1: देखो ये मेरी कार है, गाड़ी है।
0: मुझे तुम्हारी ये कार बहुत अच्छी लगती है। ये चाबी के बिना ही चलती है ना, सचमुच की कार की तरह।
1: अगर ये सचमुच की कार ही होती
0: तब तुम्हारे मम्मी डैडी इसी में घूमने जाते।
1: जब मैं देता तभी ना हम खुद इसमें घूमने जाते।
0: हाँ, कार मैं चलाती।
1: अरे लड़कियाँ भी कभी कार चलाती है क्या?
0: क्यों नहीं चलाती, मैंने क्या पिक्चर में नहीं देखा है?
1: तब स्कूल की बस ड्राइवर क्यों चलाते हैं?
0: पता नहीं, बस बड़ी होती है ना, शायद इसलिए।
1: चल पौधों को सींचेंगे।
0: वो क्या होता है?
1: सींचना भी नहीं मालूम। इसे नहीं मालूम सींचना क्या होता है।
0: तो क्या हुआ, तुम्हें मालूम था क्या अलग होना क्या होता है?
1: सींचना होता है पानी पिलाना, पौधों को पानी पिलाना, समझी?
0: मुझे आएगा क्या पानी पिलाना?
1: क्यों नहीं आएगा, मैं सिखा दूंगा। चलो आओ।
0: चलो आओ। अरे देखो तो पानी किस तरह इस लकीर में से अंदर अंदर गायब हो जाता है।
1: इस पौधे को बहुत प्यास लगी होगी।
0: तुम्हें कैसे मालूम?
1: और क्या, हमें जब बहुत प्यास लगती है हम बहुत सारा पानी नहीं पीते क्या? अरे ये बुलबुल तो मर गई।
0: कहाँ?
1: यहाँ तो आओ।
0: अरे ये तो वही
3: नदी आधे कदा। ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
4: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కానీ మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
3: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సిందే ఉంది, చెప్పు.
4: మాట తప్పరుగా?
3: ఈ అమితుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరిక ఏమిటి తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
4: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆసీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలుపరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయ.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರ ಲೇಚಿ ಚೇಸೆ ದೇವಂದು ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ರುಡು? ಪಕ್ಷಂ ರೋಜುಲೈಂದಿ, ಪತ್ತಾಲೇಡು.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఈ శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా?

0: అమిత్ తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమితుడు తన బానిసలందరినీ పిలిచి,
1: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుసుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
2: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత రెండు రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరు వచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకి లే. ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీ పైబడి కొన్ని మార్లు నా వాంఛ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు.

0: నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిరోచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: నీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, నీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ये है विविध भारती उजाले.

ఇంతవరకు మీరు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం

అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం. మరి తొలి గీతంగా మనం వినబోతున్నాం సంసారం ఒక చదరంగం సినిమా నుంచి పాట. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు దాసి రామచంద్ర, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. మరి వీరందరి కోరికపై వినేద్దాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

విరామం అనంతరం అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్,

పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్క, లత. మరి వీరందరూ కోరుతున్నారు ప్రేమించు పెళ్ళాడు సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 24వ తేదీ సోమవారం, అంటే రేపు ఉదయం 7:30 అనిల్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు,

జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 24వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు 103.2 మెగాహెచ్పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు. మరి తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆదిక్చారి, శ్రీశాంచారి, మరి వీరందరి కోరికపై విందాం భక్త కన్నప్ప సినిమా నుంచి ఈ పాట.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు

0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వింటున్నారు. మరి మీకు కూడా అభిరుచిలో మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే మీరు కూడా ఉత్తరంలో పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు రాసి మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ ఈ అడ్రస్కి రాసి పంపించండి. మరి తర్వాతి పాట మనం వినబోతున్నాం సోగ్గాడు సినిమా నుంచి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.
1: ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయు ఎంత పని చేశా.

అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 24వ తేదీ సోమవారం అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు తగిన సలహాలిస్తారు. అలాగే ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మోతిబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ యుక్ల గారు తగిన సలహాలిస్తారు. గమనికలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెడ్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

మరి అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మనం వినబోతున్నాం కింగ్ చిత్రం నుంచి. మరి ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోణరవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వీరందరి కోరికపై విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: ప్రేక్షకులారా, జాగ్రత్త! మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
4: ఆర్బీఐ అంటోంది, ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
5: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
6: ఉందిగా నాన్న.
5: సీకేవైసీ అంటే?
6: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు శ్రోతలు. జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గేయాలు వింటున్నారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. సినీ రంజని. ఇప్పుడు విందాం కొన్ని తెలుగు సినీ గీతాలు. ముందుగా మనం వినబోతున్నాం స్వయంవరం సినిమా నుంచి పాట. చిత్ర ఆలపించారు భువన చంద్ర రచన.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
0: విరామం అనంతరం సినీ రంజని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సినీ రంజని కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఈ గమనికలు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర

నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

శ్రోతలు 103.2 మెగాహెచ్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు వింటున్నారు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. కార్యక్రమంలో చివరగా విందాం చూడాలని ఉంది సినిమా నుంచి పాట.

இந்தத்தோ சினி ரஞ்சனி கார்யக்ரமம் சமாப்தம். ஆகாஷவாணி நிஜாமாபாத் கேந்திரம் சமயம் 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి ముందుగా విందాం హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ లో పొలాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్తో రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో పలు ఆలయాలను దర్శించుకున్నారు. బన్సీలాల్ పేటలోని నల్ల పోచమ్మ అమ్మవారిని, న్యూ బోయిగూడలోని పోచమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన సంత్ శిరోమణి శ్రీ గురు రావిదాస్ మహాజరాజ్ 650వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఆ మహనీయుడు భక్తి ఉద్యమానికి గొప్ప దిశా నిర్దేశం చేసినటువంటి ఆదర్శమూర్తి సంత గురు రవిదాస్ వారు జీవితం అంతా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం పూర్తిగా భజనల ద్వారానే చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన బోధనల ద్వారా, తన యొక్క భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు.
0: అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆసిఫ్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనూ, చింతల్ బస్తీలో పోచమ్మాలయ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిలయంలో వారణాసికి చెందిన శ్రీ శ్రీ శ్రీ అభిషేక్ బ్రహ్మచారి స్వామివారి పవిత్ర సన్నిధిలో హిందూ సువాసిని మహిళా భక్తుల చేత నిర్వహించిన శ్రీ విద్యా సప్తకోటి మహాకుంకుమార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆగస్టు 2028 నాటికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులను పూర్తి చేసి శ్రీశైలం నుంచి నేరుగా కృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గతంలో 2000 కోట్లున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం 5000 కోట్ల రూపాయలకు పెరిగిందని, అయినప్పటికీ ప్రతి ఎకరా

0: సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళుతున్నామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అన్నారు. నారాయణఖేడ్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కనిపిస్తోందన్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లోనే 90% వైద్య చికిత్సలు అందించేలాగా జిల్లా కేంద్ర ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆటో కార్మిక జేఏసీ చైర్మన్ బీఆర్టీయూ ఆటో కార్మిక సంఘం అధ్యకుడు వేముల మారయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్లో వివిధ ఆటో కార్మిక సంఘాల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు సమ్మెలోకి వెడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గతంలో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను పునరుద్ధరించాలని మారయ్య డిమాండ్ చేశారు. రేపు హైదరాబాద్ లో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఆటో డ్రైవర్లు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన ఇంధన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక ఆటోకు 150,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామని ప్రకటించిన 12,000 రూపాయలను బకాయిలతో సహా చెల్లించాలని, ఆర్టీసీలో ఆటోలకు సంబంధించిన ప్రతిపాదనను విరమించుకోవాలని కూడా ఈటెల రాజేందర్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్ల రూపాయలకు చేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నాయని, అధ్యాపకులకు జీతాలు అందడం లేదని అన్నారు. దీనికి నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 తేదీ నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా మోదీ 25 ఏళ్ల సేవా సంకల్ప అభియాన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె పల్లెకు పొన్నవన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ప్రజా భద్రతలో పోలీస్ వ్యవస్థకు ప్రజలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. 2006 ఆగస్టు 23వ తేదీన ఏర్పాటైన కౌన్సిల్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, మహిళల భద్రత కోసం షీ షటిల్స్, విద్యార్థుల కోసం చైతన్య వంటి కార్యక్రమాలు నిర్వహించిందని డీజీపీ తెలియజేశారు. దేశంలో సాంకేతికతను, పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు విద్యార్థి దశ నుంచే సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో పలువురు విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ చెప్పారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రాజగోపాల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: సైన్స్ పరంగా ప్రతి విద్యా సంవత్సరం ఇన్స్పైర్ లో రాష్ట్రంలోనే మొదటి లేదా 2వ స్థానంలో అనేక ఆవిష్కరణలను సబ్మిట్ చేస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ పర్యటన కూడా సైన్స్ ను విద్యార్థులు వెళ్లడం జరిగింది. నిత్యం అన్ని పాఠశాలలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి సైన్స్ మేళా, సైన్స్ సెమినార్, నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్, నేషనల్ ఫిల్మ్ సైన్స్ కాంగ్రెస్ మొదలైన కార్యక్రమాలని చాలా చేపట్టడం జరుగుతుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చిరువేరి మారుతిని

0: జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయించామని చెప్పారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈరోజు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టులకు మొత్తం 111 దరఖాస్తులు రాగా 95 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోనాల స్పెషల్ వెల్ఫేర్ గురుకులంలో ఈ నెల 25వ తేదీన స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారిణి జేజే థెరసా ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హులైన విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. వైవిధ్యమైన పంటలతో లాభదాయక వ్యవసాయం చేయవచ్చునని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉద్యానం సాగుతో వ్యవసాయానికి కొత్త దిశ, శాస్త్రీయ సాగుతో పత్తిలో మెరుగైన దిగుబడులు, కంది సాగుతో తక్కువ పెట్టుబడిలో అదనపు ఆదాయం మొదలైన వాటికి రైతుకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగుస్తుందని పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి దయాకర్ చెప్పారు. విశేషాలు మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో పలు ఆలయాలు సందర్శించారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, సమ్మెను విరమించి చర్చలకు రావాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్లకు సూచించారు. రాష్టంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం రేపటి నుంచి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తారని బీజేపీ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా దృఢ పరిస్థితి వ్యవస్థాయాః నిర్మాణాయ, వైశ్విక ప్రతిభాః ఆకర్షణాయ చ అంతరిక్ష నవోద్యమ సంస్థానేభ్యః ఆగ్రహ కృతః. రాష్ట్రీయ అంతరిక్ష దివసస్య శుభాశయాః చ ప్రేషితాః. వృక్ష క్రీడా మంత్రిమండలేన వృక్ష క్రీడా సంయుక్త ఘోషణ సర్వసమ్మత్యా స్వీకృతం. ఋతు విభాగేన అద్య ఛత్తీస్గఢస్య, ఒడిశా రాజ్యస్య, తటీయ ఆంధ్రప్రదేశస్య చ పృథక్ పృథక్ స్థానేషు అతివృష్ట్యై నారంగవర్ణపరా సంచేతన ప్రదత్తా అస్తి. ఇరానదేశేన తెహరాన్ విరుద్ధే అమెరికీయ ఆర్థిక అభియానేన సమ్మిళితుం ప్రతివేశీ రాష్ట్రాణాం చేతితం. అపి చ FIH హాకీ విశ్వచషక క్రీడాయాం భారతీయ మహిళా దళం అద్య రాత్రౌ ఉపాంత్య చక్రీయ స్థానాయ ఆస్ట్రేలియా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉక్తవాన్ యత్ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాః ప్రశాసనే స్వవిశ్వాసం ప్రకటితవంతః. అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమ సంస్థానాం ముఖ్య కార్యకారి అధికారిభిః సహ సంవాదావధౌ శ్రీమోదీ తాం స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పారితంత్రం నిర్మాతుం ప్రేరితవాన్. అసౌ ఉక్తవాన్ యత్ దేశే అనుకూలం వాతావరణం నిర్మాతవ్యం, యత్ర విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః జనాః అంతరిక్ష క్షేత్రే స్వవృత్తిం భవిష్యం చ నిర్మాతుం భారతం ప్రాథమికతయా గంతవ్య స్థానం ఇతి పశ్యేయుః.
2: दुनिया भारतीय स्टार्टअप को खोजती हुई भी कौन है इसमें, तो ये जब ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है, बहुत लोगों को वहां जुड़ना है. हमें ऐसा एक औरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूँ जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं.
1: శ్రీమోదీ ఉక్తవాన్ యత్ వ్యయస్య దృష్ట్యా భారతం అత్యంతం ప్రతిస్పర్ధాక్షమం అస్తి, అథ చ అత్ర గుణవత్తాపూర్ణాః ప్రతిభాః సంతి, యాసు సంకట స్వీకరణస్య దృఢా క్షమతా వర్తతే. ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతయోః విశేషతయోః సంయోగేన భారతం వైశ్వికే అంతరిక్ష క్షేత్రే శీఘ్రమేవ శ్రేష్ఠ స్థానం స్థాపయితుం సమర్థమస్తి.
2: నయ క్షేత్రమే సహ

0: ईरान देशस्य सर्वोच्च राष्ट्रीय सुरक्षा परिषदः सचिवः मोहसिन रेजाई इत्याख्यः सीमावर्ती देशान् तेहरान नगरस्य विरुद्धं अमेरिका देशेन संचाल्यमाने आर्थिक अभियाने भागं न ग्रहीतुं संचेतनाम् अयच्छत्। सः अवदत् यत् एतादृशे अभियाने सहभागिता कुर्वन् चेत् ईरान देशः तान् देशान् शत्रुरूपेण मन्येत। आईआरआईबी संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति। रक्षामंत्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीय यानानां तथा अन्य सम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्। सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्। भारतं भविष्यस्य पोत निर्माण केन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्च गुणवत्ता युक्तानां अनुरक्षण सेवानां आवश्यकता अस्तीति सः प्रतिपादितवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा तटीय आंध्र प्रदेशानां पृथक पृथक स्थानेषु अतिवृष्टि नारंग वर्णपरा पूर्व संचेतना प्रदत्ता अस्ति। आईएमडी इत्यनेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय तटीय कर्नाटक पूर्वी उत्तर प्रदेश गांगेय पश्चिम बंगाल झारखंडानां पृथक पृथक स्थानेषु प्रचंड वृष्टि भविष्यति इति पूर्वानुमानं प्रकटितम्। एफआईएच हॉकी विश्व चषक क्रीडायां भारतीय महिला दलम् अद्य रात्रौ ऑस्ट्रेलिया दलम् सम्मुखी करिष्यति। वार्ताः
1: आकाशवाणि निजामाबाद केंद्रम इप्पुडु समयं 6:30। ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు స్థానిక ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన బంజారా తీజ్ ఉత్సవాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
2: గోరు బంజారా సమాజంలో తీజ్ అత్యంత పవిత్రమైన సాంప్రదాయబద్ధమైన అతిపెద్ద పండగ. ఇది ప్రధానంగా పెళ్లి కాని యువతులు మంచి భర్త లభించాలని, తమ సోదరుల క్షేమం కోసం, కుటుంబ సౌభాగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే ప్రకృతి పండగ. సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలం ప్రారంభంలో 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రకృతి ఆరాధన, పంటల ఎదుగుదల, బంజారా సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే పండగ ఈ తీజ్ పండగ. సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ అంటే శీతలామాత ఆశీస్సుల కోసం పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తీజ్ పండగను తాండా పెద్ద అనుమతితో అడవి లేదా వాగుల నుంచి బంకమట్టి, పుట్టమట్టిని తెచ్చి వెదురు బుట్టలలో నింపుతారు. నానబెట్టిన గోధుమలు లేదా శనగగింజలను ఆ బుట్టలలో చల్లి ప్రత్యేక పందిరి లేదా ఏదైనా అటకపైన ఉంచుతారు. యువతులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆ బుట్టలలో చెంబులతో నీళ్లు పోస్తారు. ప్రత్యేక పూజలు చేసి రొట్టెలు, తీపి వంటకాలు వండి నైవేద్యం సమర్పిస్తారు. మొలకెత్తిన పచ్చటి నారును బుట్టల నుంచి తీసి తండా పెద్దలు సోదరుల తలపాగపైన ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం బుట్టలను స్థానిక చెరువు లేదా వాగులో నిమజ్జనం చేస్తారు. సాంప్రదాయ దుస్తులు, అద్దాలు, గవ్వలు, రంగురంగుల ఎంబ్రాయిడరీతో కూడిన గాగ్రా, కాంచోలి ధరించి యువతులు చేసే నృత్యాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.
3: सेना राम राम जय सेवालाल जय भवानी. हम तीजर गीत बोल रहे थे निजामबाद नगर ग्राउंड है मां.

0: థ్యాంక్ యూ.
1: తీజ్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఇంజనీర్ శ్రీ ఖోలా గోపాల్ గారు.
2: గోర్ బంజారాలు, లంబాడీలు, చెట్టు పుట్ట గుట్టలకు నిలయమై అడవుల్లో గుడిసెలు నిర్మించుకొని గోసేవ, ప్రకృతి సేవ చేస్తూ తమదైన సంస్కృతిని, సాంప్రదాయాలను నిలుపుకుంటూ సాగిపోతారు గోర్ బంజారాలు. వీరిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మన తెలంగాణలో అయితే లంబాడీలు, గోర్ బంజారాలు. ఆంధ్రప్రదేశ్లో సుగాలీలు. కర్ణాటకలో అయితే లంబాని. మహారాష్ట్రలో అయితే బంజారా, వంజారా, వంజారి, గోర్మాటి. మరి రాజస్థాన్లో అయితే బంజారా, బలాదియా. మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్లో అయితే బంజారా, బంజారి. గుజరాత్లో అయితే గోర్ బంజారాగా పిలువబడతారు. వీరు మన తెలంగాణలో ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంటారు. యువతులు, మహిళలు తమ సాంప్రదాయ బంజారా దుస్తులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో అద్దాలతో కుట్టిన లెహెంగా అనగా ఫేటియా, అద్దాలతో కుట్టిన బ్లౌజ్ అనగా కాంచలి, మరి ఛాంటియా అంటే ఓణి, మరియు వీరు భారీ వెండి ఆభరణాలను ధరిస్తుంటారు. వీరి ప్రధాన వృత్తి అయిన పశువులను మేపుతూ అడవి ప్రాంతంలో జీవిస్తుంటారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సాధారణంగా పశువులకు వివిధ రోగాలు వస్తుంటాయి. మరి పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి తండావాసులు అందరూ కలిసి ఊరికి దూరంగా ఒక చెట్టు కింద శీతలా భవాని అమ్మవారి పూజ చేస్తారు. ఈ పూజలో ఏడుగురు అనగా సాత్ భవాని అమ్మవార్ల ప్రతిమ అనగా ఏడు రాళ్ళు పెడతారు. వాటికి ఎదురుగా వారి తమ్ముడు అయిన లుక్విడియా మహారాజ్ ప్రతిమను అనగా ఒక రాయిని పెడతారు. ఈ పూజలో గుగ్గిళ్లను మేక రక్తంతో కలిపి పశువుల మందపై చల్లుతూ పశువులను ఒక గీత లైన్ పై నుండి దాటిస్తారు. ఇట్లా దాటించడం వలన వారి పశువులకు ఎలాంటి రోగాలు రావు అని వారి నమ్మకం. మరియు ఇంటి నుండి తెచ్చిన ఒక ముంత మంచినీటిని లుకడియా మహారాజ్ పై పోస్తారు. అంటే వర్షం బాగా పడి చెరువులు తొందరగా అలుగులు పారాలని పూజ చేయడం అన్నమాట. అదే రోజున తండ పెద్దలు అందరూ కలిసి తీజ్ గురించి చర్చించి ఒక తేదీని నిర్ణయిస్తారు. సాధారణంగా తీజ్ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఇది మంగళవారం రోజున స్టార్ట్ చేసి మరియు వచ్చే గురువారం నాటికి నిమజ్జనం చేసే విధంగా తేదీని నిర్ణయిస్తారు. 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మిరామయాడి, మెరియామయాడి, శివలాల్ బాపు మహారాజ్, రామరావు బాపు మహారాజులకు నైవేద్యంను అందిస్తారు. తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ పండగ జరుపబడితే తీజ్ పండుగను మాత్రం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బంజారా సోదర సోదరిమణులకు మరియు దేశ ప్రజలకు తీజ్ పండగ శుభాకాంక్షలు, ధన్యవాదములు.
1: ఈ సందర్భంగా నగరంలో ప్రఖ్యాతి చెందిన ప్రముఖ డాక్టర్ శ్రీ మోతీలాల్ నాయక్ గారు మాట్లాడుతూ,
3: నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బంజారా సోదరులందరూ కలిసి ఇక్కడ సుమారుగా 2000 గడపలు ఉంటాయి. ఇక్కడ బంజారా సోదరులు ఎలాగంటే మేము ఊరు విడిచి సిటీలో రావడం అనేది జరిగింది. అంటే వృత్తిరీత్యా కానివ్వండి, విద్యారీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా వచ్చి నిజామాబాద్ జిల్లాలో నివసించడం అనేది జరిగింది. ఇందులో మా యొక్క ముఖ్యమైనటువంటి పండుగ తీజ్ ఉత్సవం. అంటే గోధుమలను నానబెట్టడం

0: నవరాత్రులు అమ్మవారికి పవిత్రంగా శ్రావణ మాసంలో చేసే పండుగ ఇది. ప్రతి ఒక్క గిరిజన సోదరులు ప్రతి తండాలలో చేసుకుంటారు. అందులో మేము ఊరు నుంచి వదిలేసి ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో తీజ్ పండుగను ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటున్నాం. 9 రోజులలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే గోధుమలను నానబెడతారు అన్నమాట. వాటర్లో దుర్గామాతను పూజ చేసిన తర్వాత గోధుమలు నానబెడతారు. 2వ రోజు ఊరు నుంచి పుట్టమట్టిని తీసుకొస్తారు. పుట్టమట్టిని తీసుకొచ్చి గంపలలో వేసి ఆ రోజు ఏం చేస్తారంటే గోధుమల విత్తనాలను అలుకుతారు అన్నమాట. ఆ తర్వాత ఎవ్రీ రోజు ఈ పండుగ ముఖ్యంగా మా యొక్క అమ్మాయిలది, ఆడపడుచులది, అలాగే వాళ్ళకు సపోర్టివ్గా ఉన్నటువంటి మా నాయక్ కార్బారి డాయస్ అనే పెద్ద మనుషులందరిది. కావున ఈ పండుగ యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే పార్వతీమాత యొక్క 108వ అవతారంలో భాగంగా ఎప్పుడైతే ప్రకృతిని సృష్టించే క్రమంలో శివునితోటి దూరం అయిపోయి కలిసే క్రమంలో ఇంకో జన్మ ఎత్తినప్పుడు కలిసేటప్పుడు ఇచ్చినటువంటి పార్వతీమాత ఆ రోజు శ్రావణ మాసంలో ఈ పండుగను 3వ రోజు స్టార్ట్ చేసి 9 రోజులు నవరాత్రులు భక్తి శ్రద్ధలతోటి మా పెళ్లిగాని అమ్మాయిలు పొద్దున సాయంత్రం ఆ నారును వాటర్ వేస్తూ ఉపవాస దీక్షతో ఉంటూ రోజు పొద్దున్న సాయంత్రం దీక్ష ఉండి సాయంత్రం దీక్షను విరమింపడం చేయడం జరుగుతుంది. 9 రోజుల తర్వాత మా యొక్క మాతను అలాగే మా మత గురువు శివలాల్ మహారాజును అలాగే మా సామ్కి మాతను అలాగే రామరావు మహారాజును ధ్యానించుకుంటూ రోజు ఇక్కడ వేలాది మంది నిజామాబాద్ పట్టణంలో సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మాకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరినీ మేము సత్కరించుకోవడము, రిటైర్డ్ ఎంప్లాయీస్ని సత్కరించుకోవడము, విద్యార్థులను మేము ప్రోత్సహించడము అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దగ్గర 23 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి కట్టుగా చేస్తారు. అందులో ఒకటి డాక్టర్స్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్, యూనిఫామ్ అసోసియేషన్, పోలీసు వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఉపాధ్యాయులు, అలాగే ఆటో యూనియను, అలాగే కార్మికులు, విద్యార్థులు అండ్ జనరల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా కానీ అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ను చేసుకోవడం అనేది జరుగుతుంది. కావున 9వ రోజు పొద్దున జగదాంబామాతను పూజ చేసి చేసిన తర్వాత ఊరేగింపు ఉంటుంది. అందులో డోలీ ఉంటుంది. ఆ డోలీలో మాత యొక్క విగ్రహాలు అలాగే మన శివలాల్ మహారాజ్ విగ్రహాలను తీసుకొని పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి వెళ్తూ హనుమాన్ జంక్షన్ వరకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం అనేది చేయడం అనేది జరుగుతుంది. కావున ప్రజలందరూ ప్రతి ఊరు నుంచి ఇక్కడ వస్తే భోజన సదుపాయం కూడా మధ్యాహ్నం ఉంది. ఇక్కడ 9 రోజులు కూడా భోజన సదుపాయం కల్పిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జై శివలాల్, జై భవానీ.
1: తీజ్ పండుగ ప్రాముఖ్యత, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయ గారు మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం, జై భవానీ. ముఖ్యంగా ఇక్కడ మేము నిజామాబాద్ నగరం లోపల 9 రోజుల పండగ తీజ్ పండగను జరుపుకుంటూ ఉన్నాము. పండగ విశేషం ఏంటంటే పెళ్లికాని అమ్మాయిలు ఎవరైతే కన్నెపిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా గోధుమలను నానబెట్టి వాటిని పుట్టమ్మను తెచ్చి బుట్టలో చల్లి మంచెలాగా ఏర్పాటు చేసి పైన ఉంచి 9 రోజుల పాటు పొద్దున సాయంత్రం నీళ్లు పోయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్రతిరోజు కూడా ఎంతో నిష్ఠగా ఉపవాసం ఉంటూ ప్రొద్దున సాయంత్రము నీళ్ళు పోస్తారు, అలాగే ఒక పూట భోజనం చేస్తారు. అమ్మాయిలందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలని ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగ అనేది మా తాండల్లో జరుపుకుంటారు, కానీ మేము ఉద్యోగరీత్యా, బిజినెస్ రీత్యా అనేక రకాల కార్యకలాపాల వల్ల మేము నగరాలకు వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయం ఉందో పిల్లలకు తెలియజేయాలి కాబట్టి మేమందరము కూడా సంకల్పించుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ పండుగ చేసుకుంటున్నాం. ఈ 9 రోజుల పండుగ లోపల రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా తాండలల్లో ఏ రకంగా జరుపుకుంటారో ఆ సాంప్రదాయం అంతా కూడా పిల్లలకు మేము తెలియజేస్తున్నాము. అందులో భాగంగా సంస్కృతి సాంప్రదాయం నృత్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మా పాటలకు పిల్లలు నృత్యాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది. అయితే మన మూలాలు అనేవి మనం ఎప్పుడు మర్చిపోవద్దు, కాబట్టి అవన్నీ కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా ఏం లేకుండా అందరు కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే రోజు పొద్దున సాయంత్రము అమ్మవారికి, శివలాల్ మహారాజ్కి, అలాగే శ్యామ్కి మాతకి, అలాగే రామరావు మహారాజ్కి భోగ్ అనేది చేయడం జరుగుతుంది. భోగ్ చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి అమ్మవారు అలాగే అయ్యవార్ల పేర్ల మీద ఏంటంటే మంచి వారి గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశాం. ఇక్కడే అందరినీ కూడా ఇక్కడే భోజనాలు చేయించి మా సాంస్కృతిక కార్యక్రమాలు

0: జరుపుకొని మా తీజ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పిల్లలకు అందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాము. అమ్మవారికి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాము. ఏంటంటే చాలా చక్కగా మేము 9 రోజులు చాలా నిశ్చయంగా చేసుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళందరూ సహకరిస్తున్నారు. అందులో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నాము. 9 రోజులు అమ్మవారిని కొలవడము మా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. అలాగే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి నగరంలో ప్రజలందరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవానీ, జై బంజారా.
1: ఈ కార్యక్రమంలో రంగురంగుల దుస్తులతో చక్కగా యువతీ యువకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొంతమంది యువతుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు ప్రియాంక. నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ గొల్లాడి తండ్రి నుంచి నిజామాబాద్ లో వచ్చి నేను జీజీ కాలేజ్ లో డిగ్రీ 3rd ఇయర్ చదువుకుంటున్నా. బీఎస్సీ హానర్స్ నా గ్రూప్ కంప్యూటర్ సైన్స్. ఇక్కడ అయితే మేము ప్రతి ఇయర్ మాకు ఇన్వైట్ చేస్తారు మా కల్చర్ ఏంటో మాకు తెలియజేయడానికి. మేము ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము. వచ్చి చూస్తున్నాము ఎట్లా జరుగుతున్నాయో. మా పాతల కాలంలో ఇట్లా జరుపుకునే వాళ్ళు రకరకాలుగా. ఇంకా మా కల్చర్ ఇంకా మస్తు ఉంది. కానీ వాళ్ళకు ఎంత తెలిసిందో అది మాకు పరిచయం చేయాలని మాకు ఇప్పుడు వాళ్ళకి తెలిసినంత మాకు చెప్తున్నారు. వస్తున్నాము. మాది 9 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. డైలీ ఉంటుంది. మేము ఆడపిల్లలం అందరం 9 డేస్ ఫాస్టింగ్ ఉండి పొద్దున ఈవినింగ్ వచ్చి ఇట్లా వాటర్ పోస్తాం. ఇటు ఫస్ట్ డే ఏం చేశారంటే గోధుమ గింజలు ఏమో ఒక బుట్టిలో మట్టిలో కప్పేసి పెడతాము. అది పెట్టేసినాక నెక్స్ట్ డే వచ్చి వాటర్ పోస్తాము. అందరం వచ్చి పెద్దలు కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్టివ్గా ఉంటారు. పొద్దున్న మళ్ళా ఈవినింగ్ ఇక్కడ భోగి కూడా వేస్తాము. సేవలాల్ మహారాజ్, రామరావు మహారాజ్, దుర్గా భవానీ మాత వాళ్ళకు భోగి కూడా ఇస్తాము. కాజు బాదాం భోగి ఉంటుంది, కడాయి భోగి ఉంటుంది, ఇట్లా రకరకాల భోగి కూడా ఇస్తాం. ఈవినింగ్ వచ్చేసి నిజామాబాద్ నగరం వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ పంచుకుంటారు. అందరు నృత్యాలు చేస్తారు, తమకు నచ్చినట్టు ఉంటారు, పూజలు చేస్తారు. కొంతమంది కొత్త కొత్త రకాలుగా ఒక్కొక్క డే ఒక్కొక్క రకాలుగా మాకు ఏంటో కల్చర్ అనేది మాకు చూపిస్తూ ఉంటారు. ఇట్లా తెలుసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా జరుగుతూనే ఉండాలా, ప్రతి ఒక్క మన కల్చర్ని కాపాడాలా, వెనుక వాళ్ళకు కూడా మొత్తం తెలియజేయాలని అనుకుంటున్నా. ఇట్లానే కొనసాగాలి. థ్యాంక్ యూ.
3: నా పేరు మీనాక్షి. నేను మంచిపా నుంచి వచ్చాను. ఇక్కడ నిజామాబాద్ జీజీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నేను ఇక్కడ ఈరోజు కలెక్టర్ గ్రౌండ్కి వచ్చాను. ఎందుకంటే రీజన్ ఆఫ్ మా బంజారా కల్చర్. అసలు ఏంటి, అసలు మేము ఎందుకు చేస్తాము, అసలు బంజారా కల్చర్ని బయట మా పేరెంట్స్ మాకు ఎలా చూపిస్తున్నారు అని చెప్పేసి మేము ఈ కల్చర్ని జరుపుకుంటాము. సో ఈ కల్చర్ వచ్చేసి మీకు ఎలా బతుకమ్మ ఫెస్టివల్ అది మాకు పెద్ద తీజ్ ఫెస్టివల్. 9 డేస్ పూజించి 9th రోజు నిమజ్జనం చేస్తాము. అమ్మాయిలం చాలా పద్ధతిలో ఏం తినకుండా పాటించి తీజ్కి డైలీ వాటర్ పోస్తూ అలా చేస్తాము. సో ఈ తీజ్ ఫెస్టివల్ అంటే మాకు చాలా ఘనంగా జరుపుకుంటాము మేము. అసలు తీజ్ అంటే ఏంటి అని కల్చర్ చూపించడానికి ఇంకా మేము తీజ్ ఫెస్టివల్ అప్పుడు ఇంకా మా కల్చర్ డ్రెస్ అని ఏంది అవన్నీ వేసుకుంటాము. ఇంకా ఎంతో ఇష్టంగా సాంగ్స్ పాడుతూ ఎంతో ఇష్టంగా మా డ్రెస్సెస్ వేసుకుంటూ చాలా బాగా జరుపుకుంటాము. మా సంస్కృతి సాంప్రదాయంగా ఉంటాము. అప్పుడు చాలా మంచిగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగా చేసుకుంటాము. మాకు ఇక్కడ తీసి పెడుతున్నారంటే మాకు ఎంతో మంచిగా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే అందరు పెద్ద పెద్ద జాబర్స్ వాళ్ళే ఇక్కడ పెడతారు. చాలా హ్యాపీగా ఇన్వైట్ చేస్తారు మాకు. ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తాము. చాలా హ్యాపీగా జరుపుకుంటాము 9 డేస్ తీజ్ ఫెస్టివల్ని. థ్యాంక్ యూ.

0: బంజారా మాండలికంలో భావోద్వేగాలను, సోదర ప్రేమను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి ఈ గీతాలు. సామూహిక ఐక్యత, తాండా ప్రజలందరూ కుల వర్గ భేదాలు లేకుండా ఒకే చోట చేరి నాయక్ నేతృత్వంలో వేడుకగా ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు. ఈనాటి ఈ కార్యక్రమంలో బంజారా వివిధ శాఖల అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
1: ఇంతవరకు మీరు స్థానిక ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన బంజారా తీజుత్సవాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానటి భూమేశ్వర్ గారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల చుగ్గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక

భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరుబుడిపెలలో ఉండి వాతావరణంలో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వీ జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులిస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బూచిట్ శాసించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనుషుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో

0: తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనుషుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బలాలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగురులు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకామచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7 గంటలు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి, 7:45 సినీ గీతాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 8:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గేయాలు వినవచ్చు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వింటారు. 10:00 అఖిల భారత రవివాసరియా సంగీత సభ కార్యక్రమం. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఎం బ్రహ్మానంద శాస్త్రి గారు అందించే కొన్ని హితోక్తులు వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:00 ప్రసార వివరాలు.

గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి కార్యక్రమంలో, 7 గంటల 30 నిమిషాలకు అనిల్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గోపికృష్ణ గారు శ్రోతలకు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8 గంటల 45 నిమిషాలకు సినీ గీతాలు వినవచ్చు సినీ రంజని కార్యక్రమంలో. 9 గంటలకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. 10 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్ లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారతీయ స్టార్టప్ కోస్తే

0: के कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
1: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మనిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్ అగ్రగామి

0: తెరవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంగ్ ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫెసిలిటీస్ భారీ తోపు నెరల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారిన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపైనా సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగా నది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణ రహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27 ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ

0: వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత అధ్యక్షుడు 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమాపేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండోది చివరి టెస్టు మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 125 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 దక్కెనే ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కి

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
2: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధన విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి

ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగితో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా

0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి బంధువులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గాని, ఎక్కువగా గాలులు వీచినా గాని చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు గాని, పశువుల పేడ గాని, కోళ్ల ఎరువు గాని, గొర్రెల ఎరువు గాని ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26-35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా గాని, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గాని, ఇంకా మనకి రైజోబియం గాని ఇటువంటివి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
0: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
1: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి గానీ, మనం తినడానికి గానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక 1 వారం రోజుల వ్యవధిలో మకరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలో వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించాలి.

0: తగ్గించవచ్చు. అదే విధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకుని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 ppm ఒక లీటర్ ఒక ఎకరానికి ప్లస్ ఒక పురుగు మందు కలిపి పిచికారి చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ ఒక రెండు వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు గానీ, శనగ పచ్చ పురుగు గానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు గాని లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దాని వల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2 to 3 kilos 100 to 150 kilos పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు గాని, ఎండుకుళ్ళు తెగుళ్ళు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకం అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
0: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ, మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గానీ, వరి గానీ, మొక్కజొన్న గానీ, కందులు గానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా, యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటివి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్, టెక్స్ట్ మెసేజ్ లో గానీ, వాయిస్ మెసేజ్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవాలి.

0: తెలుసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం ఏంటంటే, మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా, కొన్ని వెబ్సైట్ ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతం అయితే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు, మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో, ఆ పురుగుల యొక్క లార్వాలను గానీ ప్యూపాలను గానీ ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పేడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గాని, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1-2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాం జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని, లేకపోతే మనకి నూనె గింజలు గాని, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని, ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలన్నింటినీ ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నినట్లయితే అది మనకి బాగా కుళ్ళి
1: సారవంతం
0: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ, ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, 3-4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా, ఈ పిచికారీ చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారీ పవర్ స్ప్రేయర్స్ గానీ, నాప్సాక్ స్ప్రేయర్స్ గానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారీ చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారీ చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ, పిచికారీ చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు నీళ్లు గానీ, ఆహారం గానీ, సిగరెట్ గానీ, ఏదైనా మందు గానీ, పానీయాలు గానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారీ చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.

0: డ్రోన్ల వ్యవహారం కూడా మనం
1: చూస్తున్నాము. డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినోనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సునా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
0: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
1: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశాన్ని గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
4: మల్లె తోట్ల రేడియే పెట్టివా మల్లయ్య, ఏడికెళ్ళి పోతున్నవయ్యా ఓ.

0: ఎక్కడికెళ్ళి పోతున్నవయ్యా ఓ మల్లయ్య,
1: మల్ల తోట్ల రేడియో పెట్టి ఓ మల్లయ్య, ఎక్కడికెళ్ళి పోతున్నవయ్యా ఓ మల్లయ్య,
0: ఆకాశం తెప్పల్లోనా ఓ మల్లమ్మ, అంది కొలువు అయ్యవుతున్నావో.

0: మల్లమ్మ అందికొలువు ఎయ్యవతున్నావో మల్లమ్మ
1: ఆకాశం తెప్పలోనావో మల్లమ్మ అందికొలువు ఎయ్యవతున్నావో మల్లమ్మ
0: ఆకాశం తెప్పలోనావో మల్లమ్మ అందికొలువు ఎయ్యవతున్నావో మల్లమ్మ
1: ఆకాశం తెప్పలోనావో మల్లమ్మ అందికొలువు ఎయ్యవతున్నావో మల్లమ్మ
0: బంతి పూల వాసనకు మల్లయ్య మాలు దిగి రావేమయ్యావో మల్లయ్య
1: బంతి పూల

ఎడి ఎవెట్టి వా మల్లయ్య, ఎడికెళ్ళిపోతున్నవయ్యా.

0: ఎక్కడికెళ్ళిపోతున్నవయ్యా ఓ మల్లయ్య,
1: తోట రేడియో పెట్టి ఓ మల్లయ్య, ఎక్కడికెళ్ళిపోతున్నవయ్యా ఓ మల్లయ్య,
0: ఆకాశం తెప్పల్లోనా ఓ మల్లమ్మ, అంది కొలువు ఎయ్యవతున్నా ఓ మల్లమ్మ,
1: ఆకాశం తెప్పల్

0: పోతున్న వయ్యా ఓ మల్లయ్య, వరటి తోట్ల రేడియో పెట్టి వా మల్లయ్య, ఏడికెళ్ళి పోతున్నవయ్యా ఓ మల్లయ్య. గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య, గడిగొయ నేనస్తారా మల్లయ్య, గడిగొయ నేనస్తారా.
1: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య, గడిగొయ నేనస్తారా మల్లయ్య, గడిగొయ నేనస్తారా.
0: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య, గడిగొయ నేనస్తారా మల్లయ్య, గడిగొయ నేనస్తారా.
1: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్య, గడిగొయ నేనస్తారా మల్లయ్యా.
0: నువ్వు కోసిన గడ్డిరా నేను కోసిన గడ్డిరా మల్లయ్యా, ఒక్కటే మోపాయరా మల్లయ్యా.

0: పెట్టరా మల్లయ్యా, దాన్నో వెలి పెట్టరా
1: మల్లయ్యా, లేని దాన్ని నన్న గంజయ్యకు మల్లయ్యా, దాన్నో వెలి పెట్టరా మల్లయ్యా, దాన్నో వెలి పెట్టరా.
0: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా.
1: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా.
0: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా.
1: గోలుకొండ చిన్నది గజ్జల పిడి సవ్వడి మల్లయ్యా, గడిగొయ్య నేనొస్తారా మల్లయ్యా, గడిగొయ్య.

వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా పరుగు చిత్రం కోసం సాకేత్ ఆలపించిన గీతం విందాం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు విన్న ఈ పాట వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట వాన చిత్రం కోసం కార్తీక్ ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్.

అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. మరి తొలి గీతంగా మనం వినబోతున్నాం అభిలాష సినిమా నుంచి పాట. మరి ఈ పాటను కోరిన శ్రోతలు తిమ్మాపూర్ నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

విరామమనంతరం అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుర లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ ఆదిత్య, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ కోరుతున్నారు ప్రేమసాగరం సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

ఎయిర్ యాప్లో మీరు వింటున్నారు మీరు కోరిన పాటలు అభిరుచి కార్యక్రమంలో. మరి తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, హరీష్, అరుణ్, అజయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం నోము సినిమా నుంచి ఈ పాట.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, దీప్తి, హన్సిని, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, మరి వీరందరూ అడుగుతున్నారు స్వరాభిషేకం సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
2: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

శ్రోతలు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు వింటున్నారు మీరు కోరిన పాటలు అభిరుచి కార్యక్రమంలో. మరి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, పద్మ, శ్యామల, భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం గూఢాచారి 116 సినిమా నుంచి ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30.

0: ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.co.in.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు శ్రోతలు. లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గేయాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మరో లలిత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.